ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1947 వైశాఖ మాసం 27వ రోజు క్రీస్తు శకం 2026 మే 19వ తేదీ మంగళవారం అందరికీ శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

శ్రోతలకు శుభోదయం. మీరు వింటున్నది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య క్షేత్రదర్శనిలో మనం పుణ్యక్షేత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇవాళ మన క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఆలయానికి 4500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇంతకీ ఏంట ఆలయం అని అంటారా? ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో ఉంది ఈ ఆలయం. విశాలమైనటువంటి దండకారణ్యం, ప్రశాంతమైన వాతావరణంలోని గోదావరి నదీ తీరంలో, హేమాచల శిఖ

హేమాచల శిఖరంపై వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆలయం పుట్టకొండ అనే చిన్న కొండపై సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో నెలకొని ఉంది. శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి అంకితం చేయబడినటువంటి ఈ ఆలయం 6వ శతాబ్దానికి మరియు అంతకంటే ముందు కాలానికి చెందిందని చెబుతూ ఉంటారు. ఈ ఆలయం ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాధినేత కృష్ణదేవరాయలు మరియు కాకతీయ రాజవంశ పాలనలో వర్ధిల్లిందని అక్కడున్నటువంటి ప్రజలు చెబుతూ ఉంటారు. మరి మల్లూరులో వెలిసినటువంటి ఈ నరసింహస్వామివారి ఆలయం గురించి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

మల్లూరు హేమాచల శిఖరంపై వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం. హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 4000 సంవత్సరాల కంటే పురాతనమైనదని చెబుతారు. అగస్త్య మహర్షి ఈ కొండకు హేమాచల అని పేరు పెట్టారట. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారని పలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. స్వామి ఈ ప్రాంతంలోని అగ్నిపర్వతం నుంచి ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఒకసారి భరద్వాజ మహర్షుల వారు, అంగీరస మహర్షుల వారు గోదావరి నది ఆద్యంతాలను తెలుసుకునేందుకు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడికి చేరుకున్నారట. వారు ఈ ప్రాంతంలో సేద తీరుతున్న సమయంలో స్వామివారు కలలో కనిపించి ఇక్కడి కొండల్లో తాను ఉన్నానని తెలియజేశారట. దాంతో మహర్షులు తమ శిష్యగణంతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి కొండలని గుణపంతో తొలవడం మొదలుపెట్టారు. కాసేపటికి స్వామివారి విగ్రహం బయటపడింది. తవ్వే క్రమంలో గుణపం స్వామివారి నాభికి తగలడంతో రక్తంతో పోలిన ద్రవం స్రవించిందట. దాన్ని ఆపేందుకు మహర్షులు చందనాన్ని అడ్డంగా పెట్టారట. అప్పటినుంచి నేటి వరకు స్వామివారి నాభి నుంచి రక్తం లాంటి స్రవం వస్తూనే ఉందని, నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు చందనాన్ని ఒత్తుతూ వేస్తారని అంటారు. మరి ఈ భవ్య మందిరం గురించి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం.

ఎస్ఎస్ఓ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇవాల్టి మన క్షేత్ర దర్శినిలో ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గురించి ఇవాల్టి మన క్షేత్ర దర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం. లక్ష్మీ నరసింహస్వామివారు కొండరాళ్ల మధ్య వెలిసిన విగ్రహ రూపంలోనే దర్శనమిచ్చి తాకితే మాత్రం మానవ శరీరంగా మెత్తగా ఉంటుంది స్వామివారి విగ్రహం. అదేవిధంగా స్వామివారి ఛాతిపై వెంట్రుకలు కనిపిస్తాయని ఆలయానికి వచ్చే భక్తులకు స్వామివారి విగ్రహాన్ని చూస్తే తెలుస్తుంది. అంతేకాదు భక్తులకు అక్కడున్నటువంటి అర్చకులు స్వయంగా స్వామివారి విగ్రహాన్ని తాకే అవకాశాన్ని కూడా అక్కడున్నటువంటి అర్చకులు ఇస్తారన్నమాట. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. అంతేకాదు స్వామివారి నాభి నుంచి రక్తం పోలినటువంటి స్రవం వస్తుందని అన్నాం కదా, మరి ఆ స్రవాన్ని ఆపడం కోసం చందనాన్ని పూస్తారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఆ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారన్నమాట. ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి రోగాల బారిన పడినా ఆ ప్రసాదం తీసుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయని అక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. స్వామివారి విగ్రహ రూపానికి శాంతింపజేసేందుకు ఆదిలక్ష్మి చెంచులక్ష్మి నరసింహుడి గర్భాలయానికి ఇరువైపులా కొలువు తీరారని చెబుతారు. మరి ఈ ఆలయ విశేషాలు మరిన్ని మనం మాట్లాడుకుందాం ఇవాళ మన క్షేత్ర దర్శనంలో ఈ పాట తర్వాత.

హేమాచల కొండపై నరసింహస్వామి వారిని కల్లారా చూసి కిందికి వచ్చే భక్తులు, ఆ తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామివారి స్వామివారిని నవగ్రహాలను దర్శించుకుంటారు. హేమాచలాన్ని క్షేత్రపాలకుడు శంభులింగేశ్వర స్వామి. ఈ ఊర్లోని శంభులింగేశ్వర స్వామి ఆలయం మందిరాన్ని దర్శించుకున్న తర్వాత హేమాచల ఆలయ దర్శనం పూర్తవుతున్నట్లు చెబుతుంటారు. అలాగే ఈ కొండల మధ్య జాలువారే చింతామణి జలపాతం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక ప్రాంతంగానూ ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని సాయంత్రం 5:30 గంటలకే మూసివేస్తారు. సాయంకాలంలో స్వామి ఇక్కడ సంచరించేందుకు వస్తారని, అందుకు ఆలయాన్ని త్వరగా మూసేస్తారని చెబుతారు అక్కడున్నటువంటి అర్చకులు. ప్రతి శని ఆదివారాలు స్వామికి నిర్వహించే తైలాభిషేకంతో పాటు నృసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు, పర్వదినాలు పురస్కరించుకొని జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి

దర్శించుకుంటారు. మరి ఇదండి ఇవాల్టి మన క్షేత్ర దర్శినిలో మనం మాట్లాడుకున్నాం. ములుగు జిల్లా మంగంపేట మండలం మల్లూరు గ్రామంలో వెలిసినటువంటి హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గురించి. మరి మరొక క్షేత్ర దర్శినిలో మళ్ళీ కలుద్దాం. అందాక ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయ గాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మహారాష్టలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లోలో జరిగిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హకాన్, ఆ దేశ ప్రధానమంత్రి జోనాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: మాట్లాడుతూ, వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారు. టెఫా ఒప్పందం కింద నిర్దేశించుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలన్నారు.
1: యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కి సాథ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాగూ కియా. యే యూనిక్ ఆర్ స్పెషల్ అగ్రిమెంట్ హమారే బీచ్ టాలెంట్ టెక్నాలజీ ఆర్ మ్యూచువల్ ట్రస్ట్ కా అగ్రిమెంట్ హై. ఇసీ అగ్రిమెంట్ కి మాధ్యమ్ సే ఎఫ్టా కంట్రీ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కన్నే కా లక్ష్య హై.
0: భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి పదం, జనాభా ప్రయోజనాలు, ప్రతిభావంతులైన ఆశయాలు కల యువత, పటిష్టమైన వ్యాపార పద్ధతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ విధానాలు పోటీ స్ఫూర్తిని ఆయన సందర్భంగా ప్రస్తావించారు. బ్లూ ఎకానమీ, షిప్ బిల్డింగ్, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, హెల్త్ టెక్, క్రిటికల్ మినరల్స్, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో మరిన్ని నార్వే పెట్టుబడులను మోదీ ప్రోత్సహించారు. ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం ఒక బలమైన ఆత్మవిశ్వాసం, సామర్థ్యం గల దేశంగా రూపాంతరం చెందడానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హనోయ్లో నిన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదనే విధానానికి భారతదేశం కట్టుబడి ఉన్నప్పటికీ శత్రువుల అణు బెదిరింపులకు లొంగబోదని, ఎలాంటి దుశ్చర్యలకైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి వృద్ధి, శ్రేయస్సు కోసం భారతదేశంతో భాగస్వామ్యం వహించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే మాతృభూమి నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని అక్కడి ప్రవాస భారతీయులను కోరారు. జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా థాయిలాండ్, ఇరాన్, నెదర్లాండ్స్, స్వీడన్, మారిషస్ దేశాల మంత్రులు, ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో డిజిటల్ హెల్త్, ఫార్మాసూటికల్స్, పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు, సార్వత్రిక ఆరోగ్య రక్షణను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు నడ్డా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ మంత్రి, అందరికీ అందుబాటులో ఉండే సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ద్వైపాక్షిక చర్చలు, ఆవిష్కరణలు, ఆరోగ్య రక్షణ సామర్థ్యాల పెంపు, ప్రజారోగ్య సన్నద్ధతలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేశాయి. స్విట్జర్లాండ్లో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు నడ్డా అక్కడ పర్యటిస్తున్నారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ట్రక్కు కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణిస్తుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారికి కాసా సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మితిమీరిన వేగం, ఇరుకైన రోడ్డు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మహారాష్ట ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి

0: దీన్ని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ద్వారా ప్రార్థించారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్లో ఇంధనం, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, పుకార్ల వల్ల కొన్ని చోట్ల ఆందోళనకర కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత 4 రోజుల్లో 1.72 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
1: 1.72 crore LPG cylinders have been delivered against the booking of 1.69 crore request. Regarding American waiver on Russia, I will like to emphasize that we have been purchasing from Russia earlier, and before waiver also, during waiver also, and now also. So it is basically the commercial sense which should be there for us to purchase. There is no shortage of crude. Enough crude has been tied up. This whatever waiver or no waiver, it will not affect our supplies, and all efforts have been taken to that effect.
0: IPL క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ కూడా 16 పాయింట్లతో నాకౌట్ రేస్లోకి ప్రవేశించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు, ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు కేరళ, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇది మన చట్టం శీర్షికన సైబర్ స్టాకింగ్. ఈ అంశం గురించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ISEA ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈ నరేష్ గారితో పరిచయం కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ రమేష్ శంకర్ సారీ.

శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈనాటి కార్యక్రమంలో సైబర్ స్టాకింగ్ ఈ అంశం గురించి తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ISEA ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈ నరేష్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నరేష్ గారు.

0: నమస్కారం రమేష్ గారు.
1: సైబర్ స్టాకింగ్ అనే పదం ఈ మధ్యలో తరచుగా వింటున్నామండి. సైబర్ స్టాకింగ్ అంటే ఏమిటి?
0: సైబర్ స్టాకింగ్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేసుకుని వాళ్ళు ఒక హరాస్మెంట్, ఎలక్ట్రానిక్ డివైస్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసుకుని ఒక హరాస్మెంట్, వాళ్లకు కమెంట్స్ రాయడము, ఆన్లైన్ లో వేధించడాన్ని సైబర్ స్టాకింగ్ అంటారు. అంటే సైబర్ అంటే ఆన్లైన్, స్టాకింగ్ అంటే వేధించడం. అయితే దీనికి అఫెన్స్ యాక్చువల్ గా చాలా మందికి తెలియదు. వాట్సాప్ గ్రూప్లలో గానీ, మధ్య టెలిగ్రామ్ గ్రూప్లలో గానీ చూస్తున్నట్టయితే ఇష్టం వచ్చినట్టుగా కమెంట్స్ పంపించడము. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఏదైనా మంచి పోస్ట్ పెడితే దాని కింద చేసి ఇష్టం వచ్చినట్టుగా అబ్యూజ్ లాంగ్వేజ్ లో కమెంట్స్ పంపించడము, ఇవన్నీ చేయడము, తర్వాత బాడీ షేమింగ్ చేయడము, పర్సనల్ గా తిట్టడము. ఇప్పుడు ఒక మంచి పని గురించి వాడు చేస్తుంటే లేదు వీడు మోసగాడు అని చెప్పి అనుచిత వాక్యాలు చేయడము, అంటే మొత్తానికి అయితే హెరాస్ చేయడం, ఇదంతా హెరాస్మెంట్ కిందకి వస్తుంది. చాలా చేస్తున్నారండి, ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ అంతా సోషల్ మీడియా అయిపోయింది. ఇది ఒక వృత్తి, అంటే చాలా మందికి మంచి సంపాదన కలిగిస్తుంది. మంచి పని చేసినప్పుడు చాలా మంచి సంపాదన వస్తుంది వాళ్ళకి. కానీ కొందరు ఓర్చుకోలేకను కుతంత్రాల బుద్ధితోటో చాలా కామెంట్స్ మనల్ని ఎవరు పట్టుకుంటారులే అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారండి. కానీ ఈ సైబర్ స్టాకింగ్ అనేది ఐపీసీ సెక్షన్ 354D ప్రకారం ఇట్స్ ఎ పనిషబుల్ యాక్ట్. దీనికోసం 6 నెలల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల వరకు జరిమానా కూడా ఉంది. అది తెలియదు జనాలకి, ఏదో కామెంట్ చేసేసి వెళ్లిపోవడం.
1: చేసిన నేర తీవ్రతను బట్టి వాళ్ళని చట్టపరంగా విచారించి ట్రయల్ చేసి పనిష్ చేసి జైలు పంపించే అవకాశం.
0: అవునండి, అవునండి. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు, ఎలాంటి ఆధారాలు? వాళ్ళు ఏదైతే కమెంట్ చేశారో, వాళ్ళు ఏదైతే వాయిస్ క్లిప్స్ పంపించారో, వాళ్ళు ఏదైతే మన పరువుకు భంగం కలిగించే విధంగా, మనని కించపరిచే విధంగా చేశారో, దాన్నే మనం ప్రూఫ్ కింద ఈ సెక్షన్ లో ఆధారం కింద అప్లై చేసి నిరూపిస్తే తప్పకుండా జైలు శిక్ష పడుద్దండి.
1: నరేష్ గారు, ఎవరైనా ఇటువంటి పరిస్థితులకు గురి అవుతున్నట్టయితే వాళ్ళు కంప్లైంట్ చేయాలంటే ఏ నెంబర్ చేయాలి?
0: 1930 మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది, MHA మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళది, 1930 కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు.
1: అలాగే ఏదైనా ఆన్లైన్ లో కంప్లైంట్ చేసే అవకాశం ఉందంటారు?
0: ఆన్లైన్ లో MHA వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, cybercrime.gov.in లోకి వెళ్లి ఎక్కడెక్కడైతే ఇలాంటి అబ్యూజ్ లాంగ్వేజ్ లో, ఇలాంటి కించపరిచే విధానం కామెంట్స్ వచ్చాయో, వీడియో క్లిప్స్, ఆడియో క్లిప్స్ వచ్చాయో, వాటిని స్క్రీన్ షాట్ తీసుకుని అందులో అప్లై చేసి మన డీటెయిల్స్ అన్ని అందులో ఇవ్వడమే. తప్పకుండా వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు, దాని తీవ్రతను బట్టి పనిష్మెంట్ కూడా ఖచ్చితంగా పడుద్దండి.
1: ఇంకొకటండి, ఎవరికైనా ఎలా కంప్లైంట్ చేయాలి, ఎలా చేయాలన్న ఆలోచన కావాలనుకున్నప్పుడు ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ గైడెన్స్ కోసం ఉందంటారా?
0: మా ISCA ద్వారా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. ఇప్పుడు శ్రోతలు ఎవరైనా, వాళ్ళకి ఏదైనా అన్నోన్ కాల్ వచ్చినప్పుడు, అపరిచిత నుండి కాల్ వచ్చి ఇలా మీ పేరు మీద డ్రగ్ పార్సిల్ వచ్చింది, తర్వాత మేము ట్రాక్ చేశాము, నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాను అని చాలా మంది ఈ మధ్య ఫేక్ కాల్స్ చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటివి వచ్చినా గానీ మీరు ఒక్క క్షణం ఆలోచించండి, శ్రోతలందరూ ఆలోచించి మా ISCA టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6235 కి కాల్ చేయండి. కాల్ చేసి సార్ ఈ విధంగా వచ్చిందండి, మరి ఎలా చేయాలి ఏంటంటే దానికి సంబంధించిన వివరాలన్నీ మేము ఇస్తాం.
1: 1800-425-6235 ఈ నెంబర్ గనక ఫోన్ చేసినట్లయితే మీ పట్ల జరుగుతున్న ఏదైతే దుశ్చర్య ఉందో దానికి సంబంధించి ఎలా మీరు చర్య తీసుకోవాలి, దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, మొబైల్లో దాన్ని ఎలా బ్లాక్ చేయాలో, రిపోర్ట్ అబ్యూస్ చేయాలో, అలాగే ఆన్లైన్ లో కంప్లైంట్, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఏ ఆధారాలతో
0: ఎలా ఇవ్వాలో చెప్తారు, గైడెన్స్ ఇస్తామండి.
1: మామూలుగా ఏ ఆధారాలను మన వద్ద పెట్టుకోవాలండి ఇలాంటి విషయాల్లో కంప్లైంట్ చేయాలనుకుంటే?
0: ఇప్పుడు హెరాస్మెంట్ అనుకోండి, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో కావచ్చు, మెసేజ్ల రూపంలో కావచ్చు, తర్వాత వీడియో రూపంలో కావచ్చు, ఇవన్నిటికీ మనకు స్క్రీన్ షాట్స్, అంటే మన పేరు చెప్తూ మన ప్రొఫైల్ కనిపిస్తూ అలాంటి స్క్రీన్ షాట్స్ ఒకటి, అంటే మనం నిరూపించే విధంగా ఉండాలి, స్క్రీన్ షాట్స్ కానీ అలాంటి సేవ్ వీడియోస్ కానీ ఆ విధంగా మనం భద్రపరచుకుని ఆ డేటు సమయము అవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది.
1: తర్వాత ఇలాంటి సందర్భాల్లో మనము కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకునే కంటే ముందే ఏ రకమైన జాగ్రత్తలు వహించాలంటారు ప్రతి పౌరుడు?
0: ఈ సోషల్ మీడియా, సైబర్ స్టాకింగ్ కి మనం గురి కావద్దు అన్నప్పుడు చిన్న సింపుల్, మనకు తెలియని వ్యక్తులను, మనకు పరిచయం లేని వ్యక్తులను మన వరల్డ్ లోకి ఆహ్వానించదు, మొబైల్ ప్రపంచంలోకి రానివ్వకి. వాళ్ళను ఎప్పుడు కూడా అన్నోన్ ఫ్రెండ్స్ ని యాక్సెప్ట్ చేయడం గాని, అన్నోన్ ఛానల్స్ లో, గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం గాని, మనకు తెలియని, మనకు సంబంధం లేని వాటిలో వెళ్లడం ద్వారా ఇట్లాంటివి ఎక్కువ అవుతాయండి. అంటే కొందరు ఏదో టైంపాస్ అవుతులే, ఏదో మంచి కంటెంట్, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మంచి కంటెంట్ వస్తుంది అని అందరిని ఆహ్వానించి దాని తర్వాత వాడు చేయాల్సింది స్టార్ట్ చేస్తారు.
1: ఇంకొకటి గమనిస్తుంటాం నరేష్ గారు, ఈ యూట్యూబ్ లో గాని లేదా ఫేస్బుక్ లో గాని సోషల్ మీడియాలలో మనం ఏదైనా ఒకటి వీక్షించినప్పుడు తత్సంబంధమైన ఆడియోలు వీడియోలే మనకి అప్లోడ్ అవుతుంటాయి. దీన్ని బట్టి మనం వీక్షించేది ఇంకెవరైనా గమనిస్తుంటారా?
0: యాక్చువల్ గా ఇది వచ్చేసి కుకీస్ అండి మన సంబంధించి. అంటే ఇప్పుడు మనము ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడే అది అడుగుద్ది, కెన్ ఐ ట్రాక్ యువర్ యాక్టివిటీ, యాప్ అడుగుద్దండి. మీకు తెలియదు, అక్కడ టిక్ మార్క్ ఒక్కటే కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఒక 10 ఐటమ్స్ ఉంటాయి.
1: మనం
0: నేను

0: మైక్రోఫోన్ యాక్సెస్ తీసుకుంటాను, మీరు వేరే యాప్లలో చేసేటువంటి యాక్టివిటీస్ నేను తీసుకుంటాను అని అవన్నీ చెప్పుద్ది. ఒక యాప్ మన మొబైల్లో ఉన్నటువంటి మిగతా 15-20 యాప్స్ తోటి సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు ఒక వీడియో చూసినప్పుడు దానికి సంబంధించిన వీడియోనే వస్తుంటుంది మీకు. మీరు షాపింగ్ చేసినప్పుడు, మీరు మీ మొబైల్లో షాపింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి తోటి బ్రౌజర్లో షాపింగ్ చేసినా కానీ, మీరు ఆ షాపింగ్ ని సక్సెస్ఫుల్ గా చేయకపోయినట్టయితే, మీరు ఏదైతే ఐటెం చూసారో మీరు ఎక్కడికి వెళ్ళినా అదే ఐటెం కనబడదు. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఐటెం కు సంబంధించిన యాడే వస్తుంటుంది. ఒక మంచి షూస్ చూసారు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు షూస్ కనిపెడుతూనే ఉంటాయి.
1: అంటే మనం ఏదైతే వీక్షిస్తున్నామో దాని పట్ల ఇంకొక నిఘా నేత్రం ఒకటి మనకు తెలియకుండా ఉందంటారు.
0: నిఘా నేత్రం అని కాదండి, యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఫోన్ లో మనం పర్మిషన్స్ ఇస్తుంటాం. మామూలుగా ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది ఎక్కువ జరుగుతుంటది.
1: ఏదైనా మనం డౌన్లోడ్ చేసుకున్న యాప్ అన్నిటికీ ఓకే ఓకే ఓకే కొడుతుంటాం, అయినా దాని వెనకాల ఏమేమి వాళ్ళు మనం యాక్సెస్ తీసుకుంటున్నారో అది మనం గమనించుకోవాలి.
0: అది గమనించుకుని ఆ పర్మిషన్స్ లోకి వెళ్ళి ఎప్పుడైనా కానీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇలాంటివి జరగొద్దు అని అంటే, మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అని ఉంటుందండి సెట్టింగ్స్ లో. యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి పర్మిషన్స్ చూసి అసలు ఆ యాప్ ఎలాంటి పర్మిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, దానికి కావాల్సింది ఏంటి యాక్సెస్? మీ ఇమేజెస్ వరకే దానికి యాక్సెస్ కావాలి. అది నీ మైక్రోఫోన్ యాక్సెస్ తీసుకుంటుంది, మీ కెమెరా యాక్సెస్ తీసుకుంటుంది, గ్యాలరీ యాక్సెస్, ఎస్ఎంఎస్ యాక్సెస్, ఫోన్ పే యాక్సెస్, గూగుల్ పే యాక్సెస్, ఈమెయిల్ ఐడి యాక్సెస్, ఎవ్రీథింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ ఈ విధంగానే జరుగుతున్నాయి సార్. ఆన్లైన్ లో వాడు అబ్యూజ్ చేయడము, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. మీరు చూసినట్టయితే ఇట్లాంటి లోన్స్, ఫేక్ లోన్ యాప్ ఫ్రాడ్స్, ఇవన్నీ ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎలాంటి పర్మిషన్ మీరు ఇస్తున్నారు అనే దానిపైనే వాళ్ళు మనని ఆ బాధ తీవ్రత ఉంటుంది. ఇప్పుడు ఏపీకే ఫైల్స్ ద్వారా, అంటే మామూలుగా వాట్సాప్ లో ఫార్వర్డ్ గ్రూప్ ద్వారా వచ్చినటువంటి ఏదైనా యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వాడు ఎలాంటి పర్మిషన్ తీసుకుంటారో మనకు తెలియదు. సో అది యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేయడానికి వీలు లేదు అన్నప్పుడు అది కొంచెం అబ్యూజివ్ ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఏదో వాట్సాప్ గ్రూప్ లో, టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ జాయిన్ చేపించేసుకుని వాళ్ళు ఏదో చార్జ్ చేసి, మాది వేరే ఆ ప్లేస్ అండి, ఈ ప్లేస్ అండి, అది అని ఏదో ఫ్రెండ్లీగా చార్జ్ చేసి వాళ్ళు ఏదో పంపిస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా అండి ఇది యాప్ చేసుకోండి, లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒక రూపకంగా ఆ యాప్ ను ఆ లింక్ ను మనం క్లిక్ చేసే విధంగా వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అంటే మన ఇంట్రెస్ట్ తెలుసుకుని, ఇన్వెస్ట్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉందంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పంపించి, తర్వాత ఇంకా ఏదో షాపింగ్ ఇంట్రెస్ట్ అంటే ఆఫర్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పి, రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి పంపించి, ఆ యాప్ ద్వారా ఆ లింక్ ద్వారా మన సమాచారం అంటే మన కాంటాక్ట్స్, మన ఎస్ఎంఎస్ఎస్, మనకు సంబంధించిన డాటా, ఫోటోస్, వీడియోస్ అన్ని వాళ్ళు తీసుకెళ్లిపోతారు. అంటే ఆన్లైన్ వెళ్ళిపోతాయి, మన ఫోన్లోకి వెళ్ళి మనం ఇచ్చిన పర్మిషన్స్ ద్వారా వెళ్ళిపోతుంటాయి.
1: ఒక విధంగా చెప్పాలంటే తెలిసి తెలియక అలాంటి లింకులు క్లిక్ చేసినప్పుడు మనం ఊబిలో కాలు పెట్టినట్టే, అలా లోపలికి లాకేస్తుంది టోటల్ గా.
0: వెంటనే మనం ఎప్పటికప్పుడు మన పర్మిషన్స్, మన యాప్స్ ఏమున్నాయి, అవసరం అనవసర యాప్స్ ఎందుకండి మన మొబైల్లో? ఇప్పుడు ఒక యాప్ మనకు ఫోన్ కూడా చెప్తుంటుంది, ఈ యాప్ నువ్వు ఒక 2 వారాల నుండి వాడలేదు, నీకు అవసరం లేకపోతే తీసే అని చెప్తూ ఉంటుంది. అన్యూజ్డ్ యాప్స్ అని చెప్పేసి అది చెప్తూ ఉంటుంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ అనేది ఒకప్పుడు ఓన్లీ మాట్లాడుకోవడానికి, ఎస్ఎంఎస్ చూసుకోవడానికి, ఇప్పుడు ప్రతి పనికి ఫోనే.
1: అంతే, ఒక విధంగా చెప్పాలంటే మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు ప్రతి ఒక్కటి ప్రాణం ఆండ్రాయిడ్ ఫోన్ లోకి వచ్చేసింది.
0: ఫోన్ లోకి వచ్చేది అంటే ఇప్పుడు అందులోనే ఎర్న్ చేస్తున్నారు, ఫోన్ చూసి ఎర్న్ చేస్తున్నారు. ఇదే ఒక బజ్ పాయింట్ సైబర్ ఫ్రాడ్స్టర్స్ కి. మీరు వర్క్ ఫ్రం హోమ్ చేయాలనుకుంటున్నారా, అయితే మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఒక యాడ్స్ రన్ చేయడం. మన ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇక కొందరు మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు కానివ్వండి, అరే ఏదో ఒక పని చేసుకుంటే
1: నాలుగు
0: డబ్బులు వస్తాయి కదండి అట్లా అని చెప్పేసి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక కేసు అండి, యాక్చువల్ గా తన ఏంటంటే తన హస్బెండ్ హెల్ప్ చేయాలనుకుంది వర్క్ ఫ్రం హోమ్ అనే ఒక యాప్ అదేదో తన మొబైల్స్ కి వచ్చింది. ఎందుకంటే అందరు స్మార్ట్ అయిపోయారు కాబట్టి స్మార్ట్ మొబైల్ కి వచ్చింది యాడ్. తనకు తెలియదు, సరేలే మా ఆయనకు నేను హెల్ప్ చేసినట్టుగా ఉంటది అని చెప్పేసి ఎవరికి చెప్పలేదు తను, నేను వర్క్ ఫ్రం హోమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి రెస్పాన్స్ ఇచ్చింది. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మేడం మీ ఆధార్ కార్డు పంపాలి, మీ దా కార్డు పంపాలి, ఇది మన చాలా పెద్ద కంపెనీ, మేము మొత్తం నేవీకి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తాము, చాలా కాన్ఫిడెన్షియల్ ఉండాలి మీరు అది అని చెప్పేసి వాడికి చాలా కబుర్లు చెప్పేసి ఆ అమ్మాయి దగ్గర అంత ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ తీసేసుకుని తర్వాత వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పేసి ఏదో లింక్ పంపిస్తాడు మీరు ఇందులో ఉన్న యాక్టివిటీస్ చేసేయాలని. ఏంటి యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ఒక కొన్ని ప్రొఫైల్స్ ఇచ్చి వీటికి అందరికి లైక్స్ చేయాలి, అందరికి గుడ్ కమెంట్స్ రాయాలి, ఈ విధంగా చెప్తాడు. దానికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తాడు. ఆ విధంగా నమ్మకం కలిగేంత వరకు వారం 10 రోజుల వరకు వాడు ఏదో మనకు 100-500 వరకు ఇస్తూ ఉంటాడు. దాని తర్వాత మేడం మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మా మేనేజర్ చాలా సాటిస్ఫై అయ్యారు మీ వర్క్ తోటి, మీరు ఈ గ్రూప్ లో జాయిన్ అయినట్టయితే ఇక్కడ ఇలాంటి మనకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇట్లా వస్తుంటే మీకు చాలా డబ్బు వస్తుంది అని చెప్పేసి వాళ్ళే చెప్పి వారు మన ఆ విధంగా తీసుకెళ్లిపోవడం. ఫస్ట్ నమ్మకాన్ని కలిగించి తర్వాత తీసుకెళ్లి మోసం చేయడం. ఆ విధంగా అమ్మాయి ఏదో ఫేక్ లోను దాంట్లో ఇరుక్కొని
1: కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాము ఎవరికి చెప్పుకోలేక బాధపడి ఆత్మహత్యా ప్రయత్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
0: అవునండి.
1: కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహకు లోను కాకుండా ఒక నిమిషం

0: ఆలోచించి అటు ఐఎస్సీఏ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ గానీ లేదంటే సమీప పోలీస్ స్టేషన్ గానీ లేదంటే ఈ సైబర్ క్రైమ్ .gov.in గనక మీరు లాగిన్ అయి కంప్లైంట్ చేసినట్లయితే మొట్టమొదటగా ఫర్దర్ డ్యామేజ్ ని అరెస్ట్ చేయడం అవుతుంది, తర్వాత వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవడానికి కూడా మనము కార్యోన్ముఖం చేసినట్టు అవుతుంది.
1: అవునండి, ఇప్పుడు ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్టర్స్ నంబర్స్ కాల్స్ చాలా మందికి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ అయిన వాళ్ళు ఏంటంటే కట్ చేస్తుంటారు. సరే, ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది, అరే నేనైతే నాకు తెలిసి నేను కట్ చేశాను, మరి ఎవరైనా మోసపోతారు, వీడు ఇంకా ఇట్లా నా వాళ్ళకి అమ్మాయిలకు కాల్స్ చేస్తాడు, మరి వీళ్ళను మోసపోకుండా ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశము మన శ్రోతలందరికీ వస్తూ ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ, దీనికోసం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెక్షు అనే ఒక యాప్, చెక్షు ఏంటంటే ఈ యాప్ లో మన ఈ వెబ్సైట్ లో చెక్షు అని మనం గూగుల్ లో టైప్ చేసి దానికి సంబంధించి మన ఐఎస్సీఆ యూట్యూబ్ ఛానల్లో మన ఐఎస్సీఆ అన్ని వెబ్సైట్ ISCA.gov.in వెళ్ళి చూసినట్టయితే అక్కడ చాలా మన సోషల్ మీడియా ఛానల్స్ లో అన్నిట్లలో మేము కొత్త కొత్తగా ఏ విధంగా మనల్ని మనం కాపాడుకునే విధానాలు చాలా చెప్తూ ఉంటాం. ఈ చెక్షు అనే యాప్ వెబ్సైట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకి వచ్చినటువంటి ఫ్రాడ్ కాల్స్ అన్ని అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం. ఫ్రాడ్లెంట్ కాల్స్ అన్నింటిని మనం కనుక గవర్నమెంట్ కి చెప్పినట్టయితే వాళ్ళు ఒక డేటాబేస్ క్రియేట్ చేసి చాలా మందిని ఇప్పుడు దానివల్ల వేరే వాళ్ళు సేవ్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఫ్లాగ్ వస్తుంటది, ఫ్రాడ్లెంట్ మైట్ బి, ఫ్రాడ్లెంట్ మైట్ బి అంటే మోసపూరిత కాల్ కావచ్చు, మీరు ఆలోచించండి అని మనకు ఒక మైండ్ లో ఒక సెకండ్ లో ఆలోచిస్తాం.
0: ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ఇలాంటి ఫ్రాడ్లెంట్ కాల్స్ కానీ ఫ్రాడ్లెంట్ రిపోర్ట్ రిపోర్ట్ చేసినట్లయితే
1: చెక్షు అనే యాప్ లో రిపోర్ట్ చేయాలండి.
0: చెక్షు యాప్ లో కనుక రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు వాటి డేటాబేస్ మెయింటైన్ చేసుకుని అలాంటి వాళ్ళ నుంచి వచ్చే కాల్స్ ని ముందే అలర్ట్ చేసి మనకు ఒక సెకండ్ థాట్ అంటే ఇది తప్పు అనే భావన కలిగించే ప్రయత్నం చేస్తారు.
1: అవునండి
0: నరేష్ గారు, చట్టపరంగా మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏ రకమైన పనిష్మెంట్ వాళ్ళ పట్ల ఇవ్వడం జరుగుతుందంటారు?
1: అంటే ఫస్ట్ ఇప్పుడు మనం కంప్లైంట్ ఇస్తాం, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ప్రూఫ్స్ అనేది మనం ఇవ్వాలి, అది నిర్ధారణ అవ్వాలి. నిర్ధారణ వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరైతే కల్పెట్టు ఉంటాడో వాళ్ళకు శిక్ష పడుద్ది, వాళ్ళు అనుభవించాల్సిందే.
0: కాబట్టి నా రూమ్ లో నేనుండి నేను ఏమన్నా చేయగలను అన్న భావనలోంచి బయటికి రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో రికార్డ్ అవుతుంది, అది ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఒక ఎవిడెన్స్ గా కూడా అంగీకరించి వాళ్ళ పట్ల చర్యలు తీసుకునే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి సైబర్ స్టాకింగ్ బారిన పడేటట్లయితే ఖచ్చితంగా 1930 గానీ లేదంటే cybercrime.gov.in గానీ లేదంటే కనీసం ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే 1800-425-6235 ISCA వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కోసం గైడెన్స్ కోసం ఫోన్ చేయొచ్చు. అలా చేసినట్లయితే ఖచ్చితంగా వారి పట్ల చర్యను తీసుకోవడానికి మొదటి అడుగుగా మన వంతు మనం చేసినట్టు అవుతుంది. అలాగే ఎవరైనా ఇలాంటి సైబర్ స్టాకింగ్ బారిన పడినట్లయితే కూడా మనకు కాదులే అనుకోకుండా వాళ్ళను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనందరి పట్ల బాధ్యత ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు నరేష్ గారు, నమస్కారం.
1: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన సైబర్ స్టాకింగ్ ఈ అంశం గురించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఐఎస్ఈఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఈ నరేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మనందరి ఫేవరెట్ జనరంజని కార్యక్రమంలో మీ అందరికీ బాగా ఇష్టమైనటువంటి పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఇప్పుడిప్పుడే రేడియోని ఆన్ చేసి మన ప్రోగ్రాంను వింటున్నటువంటి శ్రోతలందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. మరి మీ డే చాలా బాగుండాలి, మీ డే చాలా హుషారుగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలని మాత్రం డెఫినెట్లీ నేను కోరుకుంటున్నాను. సో మరి ఈ అవర్లో మీకు బాగా నచ్చినటువంటి పాటలు మన జనరంజని కార్యక్రమంలో మీరు వినాలనుకుంటున్నారా? మీకు బాగా నచ్చినటువంటి పాటతో మీ డేని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే 0402324082కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. అండ్ వాట్సాప్ చేసే ముందు మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకునే పాటను అలా చక్కచక్కగా టైప్ చేసి 0402324082కి వాట్సాప్ చేసేయండి. మరి మొదటగా మన జనరంజని కార్యక్రమానికి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ గారు మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట గీతాంజలి చిత్రం నుంచి ఆమని పాడవే పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. అలాగే గీతానగర్ హైదరాబాద్ నుంచి ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు చౌడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి మరియు వారి కుటుంబ సభ్యులు. మరి మీ అందరి కోసం ఇళయరాజగారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు పాడినటువంటి పాట, వేటూరు గారు రాసినటువంటి ఈ పాట మీ అందరి కోసం మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమంలో.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. మరి శ్రోతలు కోరుతున్నటువంటి పాటలు వింటున్నాం, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు చాలామంది శ్రోతలు. మరి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుంచి యలగందుల మార్కండేయ, లక్ష్మీ దివ్య, శ్రీను, చిన్ను. మరి వారు కోరుతున్నటువంటి పాట 16 ఏళ్ల వయసు, మరి ఈ చిత్రం నుంచి సిరిమల్లె పువ్వ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే చిత్రం నుంచి సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం నుంచి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, జగన్ మరియు వారి కుటుంబ సభ్యుల కోసం 16 ఏళ్ల వయసు. మరి ఈ చిత్రం నుంచి జానకి గారు ఆలపించినటువంటి ఈ గీతం, సంగీతం చక్రవర్తి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరుతున్నటువంటి, వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి సినీ గీతాలు వింటున్నాం. మరి నెక్స్ట్ మెసేజ్ పంపినటువంటి శ్రోతలు చౌటుప్పల్ నుంచి హేమలత విశ్వనాథ్ గారు మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట గంగా మంగా చిత్రం నుంచి తొలి వలపులోన అనే గీతాన్ని మాకు వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద ఆయిష, మరి వారు కూడా ఇదే చిత్రం నుంచి ఈ పాటను కోరుతున్నారు. మరి మీ అందరి కోసం రమేష్ నాయుడు గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట, ఘంటసాల మాస్తారు సుశీలమ్మ గారు కలిసి ఆలపించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం జనరంజన కార్యక్రమంలో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జు శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాటలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నార్కెట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట చాలా మంచి పాట రిక్వెస్ట్ చేశారండి. రంగూన్ రౌడీ సినిమాల నుంచి సుశీల గారు పాడినటువంటి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారనమాట. నిజంగా చాలా చాలా సూపర్ హిట్ పాట రంగూన్ రౌడీ సినిమాల నుంచి. మరి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. జవి రాఘవల్ గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట. మరి ఈ పాటకి రచనలు సమకూర్చారు వేటూరు గారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. మరి ఇంతకుముందు రాంగౌన్ రౌడీ చిత్రం నుంచి సుశీలమ్మ గారు ఆలపించినటువంటి సూపర్ హిట్ పాట విన్నారు. మరి నెక్స్ట్ మన జనరంజనికి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట గూఢచారి 116 సినిమా నుంచి ఎర్రా బుగ్గల మీద అనే పాట వినిపించండి అంటూ పటాన్చెరు నవ్యాది గ్రాండ్ కాలనీ నుంచి స్వరరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, శ్రీవేద మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారందరి కోసం గూఢచారి 116 మరి ఈ సినిమా నుంచి ఘనశల మాస్టరు సుశీలమ్మ గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం జనరంజనిలో.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. స్టూడియోలో సమయం 7:59 అవుతుంది. సో మరి ఇప్పటి వరకు మీరు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు విన్నారు, మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమంలో. సో మరి 8:00 నుంచి 8:15 మధ్య సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. వార్తల అనంతరం జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు వింటారు వార్తల అనంతరం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గర అయిన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శుభోదయం జనరంజని, వివిధ భారతి. నేను నరసింహరావు, ఖైరతాబాద్ ఆనందనగర్ కాలనీ.
0: నరసింహరావు గారు ఎలా ఉన్నారు? నమస్కారం.
1: నమస్కారం మేడం, బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు?
0: అందరం బాగున్నామండి.
1: మాకు ఈ రోజు హలో బ్రదర్ సినిమా నుండి ప్రియా రాగాలే పాట కావాలి మేడం.
0: మంచి పాట కోరుకున్నారు, చాలా సూపర్ హిట్ ట్రాక్ ఇది. తప్పకుండా అండి, మీరు కోరిన పాట వినిపిస్తాము. నమస్తే.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit Samriddh Bharat.
1: హలో జనరంజన్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
2: కడమ జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు అండి.
1: అప్పలరాజు గారు, ఎలా ఉన్నారు?
2: నేను చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాము అందరము. మీ పేరు రోజు వస్తూ ఉంటుంది, వింటుంటాము మేము కూడా రేడియోలో మీతో పాటే.
2: థ్యాంక్ యూ మేడం వింటున్నందుకు.
1: సరే, ఈ రోజు ఏ పాట వింటారు మరి?
2: ఈ రోజు బాలకృష్ణ గారు నటించిన ప్రాణానికి ప్రాణం సినిమా అండి. ఆ సినిమాలో ఆకాశం మీద ఆ చుక్క చుక్క ముగ్గంట, భూలోకం మీద నీడు జోడు ముగ్గంట అనే సాంగ్ అండి.
1: తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపించేస్తాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: నా పేరు పున్న వెంకటేశం, నెమ్మానగ్రా మేడం మాది.
1: వెంకటేశం గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నారు మేడం, బాగున్నారా మేడం?
1: మేము బాగున్నాము. ఏం చేస్తుంటారు మీరు?
2: వస్త్రాలు తయారు చేస్తుంటాం.
1: మరి ఈ రోజు ఏ పాట వింటారు?
2: ప్రాణ స్నేహితులం మేడం. అందులో స్నేహ నీ కన్న నిన్న అనే ఒక పాట ఉంటుంది మేడం, ఆ పాట.
1: మంచి పాట అడిగారు, తప్పకుండా వినిపిస్తాం. ధన్యవాదాలండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: హలో జనరంజన్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ మేడం, మేము పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య మేడం.
1: తిరుమలయ్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం, మీరు బాగురా?
1: బాగున్నాము. ఏం చేస్తుంటారు మీరు?
2: మేము చేనేత పని మేడం.
1: సరే, మరి ఈ రోజు ఏ పాట వింటారు?
2: బంగారు కోడిపెట్ట. ఏంటి మేడం,
1: గరానమ్ముగుడు సినిమాలో పాట కావాలంటే తప్పకుండా వినిపిస్తాం. ధన్యవాదాలండి.

హుషారిన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచిపోయింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. శ్రోత ఎంతో ఇష్టమైన మన అందరి జనరంజని ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ ఇంట్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీరు ఇంతవరకు జనరంజన కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు విన్నారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరణ

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: రాజు, నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా?

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సినీ గీతాలు వింటున్నారు. రాజు వెడ్స్ రంబాయ్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, జయశ్రీ కలిసి పాడినటువంటి పాట, సంగీతం సురేష్ బొబ్బిలి, రచన మెట్టపల్లి సురేందర్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సినీ గీతాలు విన్నారు. నిలయంలో సమయం 8:59 దాటి 9 గంటల వైపు వెళ్ళిపోతుంది. మరికొన్ని క్షణాల్లో ముంబై స్టూడియోస్లో నుంచి రిలే ప్రోగ్రాంలు వింటారు.

0: एक शानदार शख्सियत।
1: मैंने रंगमंच पे कम से कम 10 साल जयपुर में थिएटर किया, वो एक लड़कपन का दौर था हमारा।
0: विविध भारती परिवार के सदस्य राजेश रेड्डी,
1: वो मेरे पूरे करियर का स्वर्णिम दौर था, उस टीम का जवाब नहीं जिसने मुझे इतने चढ़ से इन चीजों को संवारने और साकार करने का अवसर दिया।
0: कुछ बेमिसाल किस्से,
1: मैंने पढ़ा जाने कितनी उड़ान बाकी, इस परिंदे में जान बाकी। और जगजीत जी म्यूजिक के साथ शुरू।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇంతవరకు మీరు ముంబై కేంద్రం నుంచి రిలే ప్రసారాలు విన్నారు. నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో నిన్న దిశ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్షించిన ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. జహీరాబాద్లోని హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్టు మంత్రి జుపల్లి కృష్ణారావు ప్రకటించారు. పర్యాటక వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన నూతన బేకరీ కోర్సులను, నిథమ్ అడ్మిషన్లను ప్రారంభించడంతో పాటు టూరిస్ట్ గైడ్ పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధ సైన్స్ పుస్తకాల తెలుగు అనువాదంపై 5 రోజుల కార్యశాల ప్రారంభమైంది. జాతీయ అనువాద సమితి సహకారంతో జరిగే ఈ కార్యక్రమంలో పుస్తకాల సమీక్ష, మూల్యాంకనం చేస్తారు. మాతృభాషలో శాస్త్రీయ అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ప్రొఫెసర్ అన్నం నరేష్ తెలియజేశారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై సగటున 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుండి రూపాయి వరకు ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజాగా లీటర్పై సగటున 90 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111.78 రూపాయలకు పెరిగింది. లీటర్ డీజిల్ ధర 98.90 రూపాయలుగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజినెస్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్ లో మరి బ్లాక్ బస్టర్ పాటలు వినే టైం అనమాట. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వినబోతున్నాం 2005 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి తెలుగు సినిమాల నుంచి పాటలు వినేసేద్దాం. సో మరి ఈ ఎవర్ లో ఈ 2005 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీకేమైనా ఫేవరెట్ పాటలు ఉంటే 0402324080852 కి వాట్సాప్ చేసేయండి. మరి 2005 నుంచి 2010 మధ్య, 2005 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి విజయవంతమైనటువంటి తెలుగు సినిమాల నుంచి పాటలు వినేసేద్దాం ఇవాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో. సో మరి మొదటగా మీ అందరి కోసం నేను వినిపిస్తున్నటువంటి పాట 2010 విడుదలై సినిమా పరంగా పెద్ద బ్లాక్ బస్టర్ అండ్ ఆడియో పరంగా సాంగ్స్ పరంగా కూడా చాలా పెద్ద హిట్ అయినటువంటి ఏ మాయ చేసావే. మరి ఈ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ సినిమాల నుంచి విజయ్ ప్రకాష్, సుజేన్ అండ్ బ్లేజ్ కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాటతో మన ఎవర్ గ్రీన్ హెడ్స్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఈ ఎవర్ లో 2005 నుంచి 2010 మధ్య, 2005 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీకేవైనా ఫేవరెట్ పాటలు ఉంటే ఈ ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రామ్ లో మనం వినేసేయచ్చు అనమాట. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, ములకల్పల్లి విలేజ్ నుంచి మెసేజ్ చేశారు రవలి, గిరిజ, సాయినాథ్, నాగ నిర్వాన్, నిఖిషిత్ మరి మెసేజ్ చేశారు మా కోసం. హ్యాపీ డేస్ సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. హ్యాపీ డేస్ 2007లో 2007 సంవత్సరంలో విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్స్ ఫిలిం. మరి ఒక జనరేషన్ మొత్తాన్ని అలా ఇంజనీరింగ్ వైపు తీసుకునేలా చేసినటువంటి సినిమా, అండ్ ఎంతో ఇంపాక్ట్ చూపించినటువంటి సినిమా అనమాట. అండ్ ఫ్రెండ్షిప్ గురించి మనం ఏం చెప్తాం, చీకటి పడితే మన నీడ మనల్ని వీడిపోతుందో కానీ నిజమైన స్నేహం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఏంటిది, వాట్సాప్ కొటేషన్లో ఉంది కదా. ఎస్, బట్ పాటలు మాత్రం సూపర్గా ఉంటాయి. మిక్కిజో మేయర్ కంపోజ్ చేసినటువంటి ఈ సినిమాల నుంచి కార్తిక్ పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో మీ అందరి కోసం.

0: రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను అండ్ లిజనర్స్ మెసేజ్ చేస్తున్నారు బై బ్లాక్ బస్టర్ పాట మీద బ్లాక్ బస్టర్ పాట రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. బట్ నెక్స్ట్ మెసేజ్ పంపింది మాత్రం భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ అభినయ, సాయి కిరణ్ మరియు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా అమనగుత్తు నుంచి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట రవితేజ గారు యాక్ట్ చేస్తున్నటువంటి డాన్ సీను సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మరి అలాగే మా కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో రవితేజ గారు యాక్ట్ చేసినటువంటి ఒక బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ సఫిల్గూడ నుంచి దుర్గ సారథి మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఈ బ్లాక్ బస్టర్ పాట మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి పాట, హేమచంద్ర మాలవిక కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమై నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానందం, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్, మాధవి, వినయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట. చాలా సూపర్ హిట్ పాట అడిగారు అండ్ చాలా అర్థవంతమైనటువంటి పాట. చక్రం 2005 విడుదలైనటువంటి ఈ సినిమా నుంచి మనం ఈ సినిమాని చక్రం అన్న వెంటనే మనకు గుర్తొచ్చే పాట జగమంత కుటుంబం నాది పాట. మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఈ పాట, మరి చక్రి గారు సంగీతం సమకూర్చారు. మరి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను ఎవర్ గ్రీన్ హిట్స్లో. స్టే ట్యూన్డ్.

0: 5½ దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. మరి ఈ ఎవర్లో మీకు బాగా నచ్చినటువంటి పాటలు 2005 నుంచి 2010 మధ్య, 2005వ సంవత్సరం నుంచి 2010వ సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల్లోంచి మీకు బాగా నచ్చిన ఏమైనా పాటలుంటే రిక్వెస్ట్ చేయండి, మెసేజ్ చేయండి 0402324-0852కి. మరి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి పద్మశాలి, సిద్ధులు శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారు కోరుతున్నటువంటి పాట గజనీ చిత్రం నుంచి హృదయం ఎక్కడ ఉన్నదో పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మరి మీకోసం గజనీ ఈ సినిమాల నుంచి హారిస్ రాఘవేంద్ర, బొంబాయి జయశ్రీ గారు కలిసి పాడినటువంటి ఈ పాట, హారిస్ జయరాజ్ కంపోజ్ చేసినటువంటి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తాను ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఎలా తెలుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జశ్రీని మాట్లాడుతున్నాను. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుకా, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృష్ణ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట 2007లో విడుదలైనటువంటి వెంకటేష్ గారు నటించినటువంటి తులసి సినిమా నుంచి వెన్నెల్లింత వేడిగా ఎండ ఇంత చల్లగానే పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి, మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్ విభాజ్, విభూ మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చినటువంటి పాట, వేణు సునీత కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
4: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అజయ్ని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈరోజు 2005 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు వింటున్నాం. అండ్ లిజనర్స్ కూడా ఏరి కోరి ఈ గ్యాప్ లో విడుదలైనటువంటి సినిమాల నుంచే పాటలు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ పాటను కోరినటువంటి శ్రోతలు నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడెం నుంచి శివకోటి, కోటిశేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట యమదొంగ. మరి ఈ సినిమాల నుంచి దలర్ మెహందీ మరియు ప్రణవి కలిసి పాడినటువంటి రబ్బర్ గాజులు పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. సో మరి ఎంఎం కీరవాణి గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, ఎన్టీఆర్ గారు నటించినటువంటి యమదొంగ. మరి ఈ చిత్రం నుంచి

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: హలో, గుడ్ మార్నింగ్.
1: శ్రీని ప్లేస్లో ఏ వాయిస్ అనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. ఎస్, మిమ్మల్ని ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి, మీ మెమరీ లేన్లో అలా తీసుకువెళ్ళడానికి, మీ మెమరీ బాక్స్లో ఉన్నటువంటి మెమరీస్ని గుర్తు చేయడానికి.
0: నేను వచ్చేసా?
1: ఎస్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఎందుకు?
0: మరి మన హైదరాబాద్ టీమ్,
1: ఎస్, ఐపీఎల్ ఈ సీజన్, ఐపీఎల్ 2026లో అఫీషియల్గా మనం ప్లే ఆఫ్స్కి సెలెక్ట్ అయిపోయాము. అండ్ ఎస్ శిరీష గారు, ఇప్పటివరకు మన సన్ రైజర్స్ హైదరాబాద్, మన హైదరాబాద్ టీం ఎన్నిసార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళిందో తెలుసా మీకు?
0: కొంచెం కష్టమైన ప్రశ్నే, బట్ చాయిస్లో ట్రై చేస్తా. 8 టైమ్స్ అనుకుంటున్నాను.
1: అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఇప్పటివరకు 8 టైమ్స్, 2013 నుంచి 2026 మధ్య ఇప్పటివరకు 8 టైమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. అండ్ 2016 ఈజ్ లైక్ ఒక ఫెంటాస్టిక్ సీజన్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఇయర్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఛాంపియన్స్గా నిలిచిందనమాట. అండ్ ప్రతిసారి క్వాలిఫై అవుతున్నారు.
0: సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందేమో చూద్దామా. 2016లో గెలిచాం కాబట్టి 2026లో కూడా గెలుస్తామనే ఆశతో మనం అందరం చీరప్ చేయాలి సన్ రైజర్స్.
1: డెఫినెట్గా. బట్ 2026 అవును, 10 ఇయర్స్లో నెక్స్ట్ టైం ఛాంపియన్స్ అయితే చూడాలి. ఈసారి కప్పు మనదే అందాం. ఈసారి
0: కప్పు మనదే.
1: ఎస్ దోస్తో, మరి స్టూడియో క్లాక్లో 5:52 అవుతుంది. మరి ఎవర్ గ్రీన్ హిల్స్లో నెక్స్ట్ పాటను రిక్వెస్ట్ చేసినటువంటి శ్రోతలు నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, న్యూ ఎన్డివర్స్ ఎన్జివర్స్ కాలనీ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట యోగి చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీకోసం యోగి, మరి ఈ సినిమా నుంచి కార్తిక్ సునీత కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరికోసం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నాం కదా. సో మరి మీ అర్జుషిని మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేసే టైం దగ్గరికి వచ్చేసింది అనమాట. చాలామంది మెసేజ్ చేశారు, కాకపోతే కొందరి పాటలు మాత్రమే ప్లే చేయగలిగాను. ఎందుకంటే ఇవాళ 2005 నుంచి 2010, 2005 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు మెసేజ్ చేయమని చెప్పాను. సో చాలామంది మెసేజ్ చేశారు, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ. అండ్ చాలామంది పాటలు కూడా ప్లే చేయలేకపోయాను, వారందరికీ పెద్ద సారీ. కానీ వెళ్తూ మాత్రం ఈ యొక్క మంచి పాట మీ అందరికోసం వినిపిస్తూ బాయ్ చెప్పేస్తున్నాడు మీ ఆర్జే శ్రీని. మరి నెక్స్ట్ షోలో కలిసేంతవరకు దిస్ ఈజ్ యువర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని మరో 10 ఏళ్లపాటు పెంచుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉండగా ఈ నిర్ణయంతో 44 ఏళ్లకు పెరిగింది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నాగోల్లో కొనసాగుతున్న జనగణన పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాసంగి సీజన్లో ఇప్పటివరకు 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట వ్యాప్తంగా 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 29 లక్షల టన్నుల దొడ్డు వడ్లు, 11 లక్షల టన్నుల సన్నవడ్లు కొన్నామని పేర్కొంది. ఇందుకోసం 5,50,000 మంది రైతులకు కనీస మద్దతు ధర కింద 6,556 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై సగటున 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుండి రూపాయి వరకు ఉంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ బంద్కు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సమ్మె ప్రధానంగా ఆన్లైన్లో మందుల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని, మార్కెట్లో నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలనే డిమాండ్లతో జరుగుతోంది. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువును యుఐడిఏఐ మరోసారి పూర్తి 7 ఏళ్లపాటు పొడిగించింది. ప్రజల నుంచి వస్తున్న స్పందనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యుఐడిఏఐ తెలియజేసింది. ఈరోజు నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో 45 నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04 దాటి 10 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెల్ల

పల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభోదయం. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మంగళవారం కదా, ప్రతి మంగళవారం బయోపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంతో నేను మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటని ఆలోచిస్తున్నారా? చెప్తాను.

అప్పుడే సందేశాలు కూడా వచ్చేస్తున్నాయి. ఏంటి మేడం గారు ప్రత్యేక కార్యక్రమం అంటున్నారు, మరి చెప్పరా అంటూ. మరి చెప్పడానికే కదా, రేపు మే 20వ తారీఖు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1986వ సంవత్సరంలో విడుదలైంది ఆ అపరూప చిత్రం. మండు వేసవి లాంటి కమర్షియల్ చిత్రాల హోరులో చల్లటి వెన్నెల్ని కురిపించిన చిత్రం అది. కురిసిన వెండి వెన్నెల్లో తడిసి ముద్దవని హృదయం లేదు అప్పుడు ఇప్పుడు. కళాతపస్వి విశ్వనాథుడు సృష్టించిన సంగీత సాహిత్య దృశ్యకావ్యం, కేవీ మహదేవుని సంగీత స్వరార్చన, సీతారాముని అక్షరార్చనతో వెండి తెర వినీలాకాశంలో విరగగాసిన పండు వెన్నెల, ఇంకేంటి సిరివెన్నెల. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లో తెలుగు సినిమా కీర్తిని మరొక్కసారి చాటి చెప్పిన ఆణిముత్యం సిరివెన్నెల.

0: సిరివెన్నెల చిత్రం పేరు విన్న వెంటనే మీకేం గుర్తొస్తుంది? నాకు ఒక సందేశం పంపించండి. ఈరోజు ఎన్నో తెలియని విషయాలు, తెలిసిన విషయాలు ఆ చిత్రం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి సిరివెన్నెలంటే మనకి వెంటనే ఏం గుర్తొస్తుంది అని అడిగాను కదా, చాలామంది శ్రోతలు సందేశం పంపిస్తున్నారు. సిరివెన్నెల సినిమా పేరు విన్న వెంటనే కళ్ళ ముందు కనిపించేది సీతారామ శాస్త్రి గారే. అలాగే హరిప్రసాద్ చౌరాసియా గారు కనిపిస్తారంటూ బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, ఇంకా కృష్ణకుమారి గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కనిపిస్తాను అంటున్నారు. ఇంకా చాలా సందేశాలు వస్తున్నాయి, మనం వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. నాకు కూడా సిరివెన్నెలంటే ముందు వెంటనే గుర్తొచ్చేది సీతారామ శాస్త్రి గారే. అత్యద్భుతమైన పాటలతో వారి కలం విశ్వరూపం చూపించింది. చేంబోలు సీతారామ శాస్త్రి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా స్థిరపడ్డారు. మరి అది ఎలాగో మాట్లాడుకుందాం.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు శ్రోతలు, అద్భుతమైన సందేశాలు పంపిస్తున్నారు. ఎవరు గుర్తొస్తారు అంటే మనకి చందమామ పాట గుర్తొస్తుంది అంటున్నారు పానుగంటి రవి గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ నుండి ఇంకెవరు గుర్తొస్తారండి, సీతారామ శాస్త్రి గారు అంటున్నారు. అలాగే శుభోదయం అండి, నాకు సిరివెన్నెల పాట అనగానే గుర్తొచ్చేది సిరివెన్నెల గారు మరియు కళాతపస్సు విశ్వనాథ్ గారు అంటున్నారు అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి. అలాగే మనకి ఇంకొక సందేశం వచ్చింది, గోధుమకొండ గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు రాశారు, ఈ సినిమా అంటేనే పాటలు గుర్తొస్తాయి, పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గుర్తొస్తారు అంటున్నారు. మరి అద్భుతమైన పాటలు వినబోతున్నాం, ఎన్నో మంచి మంచి విషయాలు మాట్లాడుకోబోతున్నాం సిరివెన్నెల చిత్రం గురించి. అయితే చేంబోలు సీతారామ శాస్త్రి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా స్థిరపడ్డారు అని చెప్పుకున్నాం. శాస్త్రి గారు అది ఎలా జరిగిందో అంటే, శాస్త్రి గారు రాసిన గంగావతరణం కవితాత్మక గేయం విన్న విశ్వనాథ్ గారు వారి చేత పాటలు రాయిద్దామని రమ్మని కబురు పెట్టారట. అలా 1985 ఆగస్టు నెలలో మొదటిసారిగా విశ్వనాథ్ గారిని కలిశారు సీతారామ శాస్త్రి గారు. నాకు పాట రాయాలి, నచ్చితేనే తీసుకుంటానన్నాని చెప్పారట విశ్వనాథ్. సన్నివేశం వివరించి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసుకోవచ్చు, పదప్రయోగం చేసుకోవచ్చు, కానీ ఒక్కటే షరత్ అన్నారట. ఇంతకీ ఆ షరత్ ఏంటో తెలుసా? పాట విన్న వెంటనే అబ్బా సాహిత్యం ఎంత గొప్పగా ఉంది అనుకోవాలి అందరూ అని చెప్పారట. అలాగా 15 రోజులు రాత్రింబగళ్ళు ఆలోచన మథనంలోంచి పుట్టిన అమృతం శాస్త్రి గారు రాసిన తొలిపాట ఇప్పుడు మనం విన్నాం. అసలు ఆ పాట వింటుంటే మైమర్చిపోతాం కదా. మరి ఇలాంటి మరెన్నో విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

వస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:45 దాటి 45 సెకండ్లు. అలాగా విధాత తలపున పాట అక్టోబర్ 4 1985 అక్టోబర్ 4 రికార్డ్ అయ్యాక బాలుగారు సీతారాం శాస్త్రి గారి దగ్గరికి వచ్చి కౌగలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, మీరు రాయబోయే వందలాది పాటల్ని నేను పాడబోతున్నానంటూ పరవశించిపోయారట. విశ్వనాథ్ గారైతే వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మా సిరివెన్నెల చిత్రానికి పాటలన్నీ శాస్త్రి గారే రాస్తారు అని చెప్పేశారట. అలాగా విశ్వనాథ్ గారితో పాటు ఈ షూటింగ్ జరుగుతున్న అంతసేపు తిరుగుతూ

దాదాపు 30 పాటలు రాస్తే వాటిలోంచి 9 పాటలను ఖాయం చేసి రికార్డ్ చేశారట సిరివెన్నెల సినిమా కోసం. అయితే సాక్షాత్తు ఆ సరస్వతీదేవియే ఆయన కళ్ళల్లోకి ప్రవేశించి పాటలన్నీ రాసి వెళ్ళిందా, లేకుంటే ఆ సాహిత్యం ఏంటి బాబోయ్ అని అనుకున్నారట మొదటిసారి విన్నవాళ్ళంతా. నిజమే కదా, మొట్టమొదటిసారిగా ఎవరైనా వింటే మనకి ఫస్ట్ అర్థం కాదు ఏం రాశారనేది. అసలు అది తెలుసుకోవాలంటే పక్కనే ఒక డిక్షనరీ పెట్టుకొని కూర్చొని పదం పదం వెతుక్కుంటే ఇంత అర్థం ఉందా ఒక్కొక్క మాటకి అని మనమే ఆశ్చర్యపోతాం. మరి విశ్వనాథ్ గారు ఏమనుకున్నారో తెలుసా, శ్రీనాథుడు మళ్ళీ పుట్టాడా అని ఆశ్చర్యపోయారట ఆయన. ఒక్కొక్క పాట విశ్లేషించాలంటే మనకి ఒక రోజు సరిపోదు. అలా సిరివెన్నెల చిత్రంలో పాటలన్నీ అమృతధారలే. ఈ చిత్రంలో ఇందాకలు మనం విన్న విధాత తలుపున పాటకి సిరివెన్నెల గారికి, అదే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి, పాడిన బాలుగారికి నంది పురస్కారాలు వచ్చాయి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలు మాకెంతో ఇష్టమైన సినిమా గురించి మాట్లాడుతున్నారంటూ చాలా సందేశాలు పంపించారు. వరంగల్ కరీమాబాద్ నుండి గోని రవీందర్రెడ్డి గారు రాస్తున్నారు, రేపు సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు మంచి సినిమాని గుర్తు చేశారు, మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు అంటూ. అలాగే సిరివెన్నెల సినిమా మీలో మీకేం గుర్తొస్తుందని అడిగితే సుహాసిని సర్వధమన్ బెనర్జీ గారి నటన చాలా బాగుంటుంది అంటున్నారు. చిలక నారాయణ గారు అనసూయ, యమున జానకంపేట నిజామాబాద్ నుండి, అలాగే నాగనాథ్ గుప్తా గారు కూడా సీతారామ శాస్త్రి గారే గుర్తొస్తారంటున్నారు. మరి ఆలోచించండి, ఇందాక చెప్పుకున్నట్టు కమర్షియల్ సినిమాల హోర్ నడుస్తోంది, మరి అలాంటి టైంలో వచ్చిన ఆణిముత్యం అని చెప్పాలి. ఒక డ్యూయట్ కానీ డాన్స్ కానీ లేని సినిమా ఇలాంటి సినిమానా అని అందరూ ఎగతాళి చేశారట. అందులోనూ ఒక మాటలు రాని చిత్రకారిణిగా సుభాషిణి, అందుడైన కళాకారుడిగా హరి, నాయకులుగా వీరు అంటే హీరో హీరోయిన్స్ మెయిన్ లీడ్లో, వారి మధ్యలో వైవిధ్యమైన మరో ముఖ్య పాత్ర జ్యోతిర్మయి. వీరి నడుమ నడిచే కథ సిరివెన్నెల చిత్రం. పాత్రల పేరులోనే ఒక వైశిష్టత, ఎందుకంటే సుభాషిణి అంటే ఏంటి, బాగా మాట్లాడగలిగేది, మంచి మాట మాట్లాడగలిగేది. కానీ ఇక్కడ గమనిస్తే మన సిరివెన్నెల సినిమాలో సుభాషిణికి మాటలు రావు. హరి అంటే లోకాన్నంతటినీ కాపాడే వ్యక్తి, హరి అలాగే చెప్పుకుంటాం. కానీ ఈ సినిమాలో హరికి చూపలేదు. ఇక తను బాధపడుతూ అందరికీ వెలుగునిచ్చే జ్యోతిర్మయి జ్యోతిగా వీరి మధ్య ఉన్న సంబంధాన్ని, భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొచ్చారు విశ్వనాథ్ గారు. ఇది ఒక పెద్ద సవాలే, ఒక పెద్ద ప్రయోగమనే చెప్పాలి. ఒకనొక సమయంలో అసలు ఈ కథాంశాన్ని ఎందుకు తీసుకున్నానా అని విశ్వనాథ్ గారు చాలా మదనపడ్డారట. సిరివెన్నెల షూటింగ్ సమయంలో

ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు అని చాలా ఇంటర్వ్యూస్లో స్వయంగా విశ్వనాథ్ గారే చెప్పారు. మరి ఆ ఇంటర్వ్యూస్లో మీకు నచ్చిన పాట ఏది గురుగారు అని అడిగితే వారికి నచ్చిన పాట కూడా విధాత తలపునేట. ఇంతకీ ఇన్ని మాట్లాడుకుంటున్నాం, సిరివెన్నెల సినిమాలో మీకు నచ్చిన పాట ఏంటి నాకు వాట్సాప్ చేయండి.

చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. ముందుగా అసలు ఈ పాట గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి మనం. ఎన్నో ఏళ్ల తర్వాత అమ్మ ఒడి చేరినక్కున్న ఆనందంలో, ఆ ఆనందంలో ఓలలాడుతున్న పసివాడిలా పాడుకునే పాట ఇది. అవునంటారా, తాను చిన్నప్పుడు పెరిగిన ఊరికి వచ్చి తను తిరిగిన ప్రదేశాలను తనివి తీరా తడుముకుంటూ మైమర్చిపోయి పాడిన పాట ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, సెలయేరు. చిన్న చిన్న పదాలతోనే మ్యాజిక్ చేసేశారు సీతారామ శాస్త్రి గారు. మరి మీకు ఏ పాట ఇష్టం అంటే చాలామంది సందేశాలు పంపించారు. నాకు ప్రకృతి కాంతకు పాట చాలా ఇష్టం అంటున్నారు బాలకృష్ణ గారు నర్సంపేట నుండి. అలాగే అన్ని పాటలు నాకు ఇష్టమండి, నాకు ఎంతో ఇష్టమైన సినిమా సిరివేనలు అంటున్నారు రమణ గారు. ఇక విధాత తలుపున పాట నాకు చాలా ఇష్టమని మనకు సందేశం పంపించారు అరుణ గారు. నాకు అన్ని పాటలు ఇష్టం, ఈ గాలి ఈ నేల ఇప్పుడు మీరు వినిపించిన పాట ఇష్టం, చాలా ఇష్టం అంటున్నారు చిరంజీవి గారు తిరుపతి నుండి. మేడం గారు, సిరివేనల సినిమాలో నచ్చని పాట అంటూ ఏది లేదండి, అన్ని పాటలు ఇష్టమే, కానీ నాకు అత్యంత ప్రియమైన పాట ఆది భిక్షువాణి అంటున్నారు కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండికృష్ణ గౌడ్ గారు. అలాగే అదే పాట ఆది భిక్షు పాటే నాకు ఇష్టం అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు. శ్రోతలు ఎంత ఆనందంగా తన్మయత్వంలో మనకు సందేశాలు పంపిస్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలండి. మరి సిరివెన్నెల 40 సంవత్సరాల చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. స్టూడియోల సమయం 11:33 దాటి 33 సెకండ్లు. మరి మనం గమనిస్తే కె విశ్వనాథ్ గారి సినిమాలో స్పష్టంగా కనిపించేది ఇవ్వాలనుకున్న సందేశాన్ని సరైన మోతాదులో ఇవ్వడం. అంటే టాబ్లెట్ ఎంత పడాలో అంతే ఇచ్చేటట్టనమాట, సరైన మోతాదులో వేస్తారు విశ్వనాథ్ గారు. ఆయన ఒక సినిమా డాక్టర్ అన్న అతిశయోక్తి కాదేమో. ఒక సామాజిక స్పృహ కలిగించడం అనేది వారి చిత్రాల్లో మనం అత్యంత సాధారణంగా చూసే విషయం. అలా ఎన్నో ఆలోచింపజేసే, మనసుకు హత్తుకునే సన్నివేశాలు సిరివెన్నెల సినిమాలో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి సుభాషిణి వేసిన హరిప్రసాద్ చిత్రపటం ఆవిష్కరించే సన్నివేశం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సూర్యచంద్రులు రెండు కళ్ళుగా, వేణువు ముక్కుగా, అదే నాసికగా, ఓంకారము

ఉద్భవిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రణవనాదం అంటూ చెప్పే సన్నివేశం అత్యద్భుతం. ఈ సన్నివేశం చిత్రీకరించాక విశ్వనాథ్ గారు కంటతడి పెట్టేశారట. ఏంటి ఈ సన్నివేశం ఇంత అద్భుతంగా వచ్చింది? అంతే అద్భుతంగా సుహాసిని కూడా నటించారు.

సన్నివేశం గమనిస్తే హరిప్రసాద్ గారి చేతికి బ్రేస్లెట్ తడుగుతుంది సుభాష్ని. అయితే అతను అడుగుతాడు, ఇది రాగిదా వెండిదా బంగారందా అంటే మీ మనసు లాంటిది అని సైగ చేస్తుంది సుభాష్ని. అంటే రాగిదేమో అంటారు కదా. మీరు కనెక్ట్ అయితే ఈ సీన్స్ అన్నీ మనం మాట్లాడుకుంటుంటే మన కళ్ళ ముందు కదులుతూనే ఉంటాయి. అదే అద్భుత సృష్టి కళాతపస్ విశ్వనాథ్ గారిది. ఇంకొక అద్భుతమైన సన్నివేశాన్ని మనం తప్పకుండా చెప్పుకోవాలి. అదేంటంటే రగులుతున్న మంట వేడి తీవ్రతకి తగ్గట్టుగా చేతులు కాలుతున్నా సరే వేణువు వాయించడం. ఆ సన్నివేశ సృష్టికి దర్శకుడి ప్రతిభకి సాష్టాంగపడిందట చిత్ర బృందం అంతా.

సిరివెన్నెల కార్యక్రమం శోభాయమానంగా ఉంది, మీకు ఆశీస్సులు అంటూ ఎంతోమంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. అలాగే వడ్లమాని రవికుమార్

0: అల్మాజ్ గారు కూడా అల్మాజ్ కూడా నుండి మనకు సందేశం పంపించారు. అసలు ఒక్కొక్క పాట ఒక్కొక్క సాహిత్య భాండం అని చెప్పాలి, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఎంఫిల్ టాపిక్గా కూడా తీసుకోవచ్చు అంటారు సినీ విశ్లేషకులు. మరి ఇంకా బోలెడని సంగతులు ఉన్నాయి, సిరివెన్నెల చిత్రం గురించి మాట్లాడుకుందాం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.

0: రోజుల డిపాజిట్ పథకం
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: శ్రోతలు ఈ సినిమాతో బాగా ఆత్మీయంగా కనెక్ట్ అవుతున్నారు, చాలా సందేశాలు పంపిస్తున్నారు. మీకు పేరు పేరున ధన్యవాదాలండి. సిరివెన్నెల 40 ఏళ్ల వసంతాల పండుగ జరుపుకుంటున్నాం. మన ఆకాశవాణి 90 వసంతాల పండుగ జరుపుకుంటున్న రోజుల్లో అయితే ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది. ఈ పాట గురించి చెప్పాలంటే ఒకరోజు పడుతుంది. ఎందుకో తెలుసా? అసలు ఈ పాట రాయడానికి 20 రోజులు పట్టిందిట శాస్త్రి గారికి. బెంగళూరులో నంది హిల్స్ మీద ఉన్న ఒక చిన్న శివాలయంలో తట్టిన పాట ఇది. ఈ పాట అంతా గమనిస్తే నిందాస్థుతిలో సాగుతూ ఉంటుంది. నిందాస్థుతి అంటే పెద్ద మాటేం కాదండి, పైకి భగవంతుడిని నిందిస్తూనే నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వు నేను అనుకున్నది ఇవ్వలేదు, నువ్వు నాకు కావాల్సింది ఇవ్వలేదు అని నిందిస్తూనే లోపల స్తోత్రం చేస్తూ ప్రార్థన చేస్తూ వారిని దండం పెట్టుకునేలాగనమాట. దాన్నే నిందాస్థుతి అంటారు. ఇందుకీ ఈ పాట రికార్డింగ్ అప్పుడు బాలుగారేమో అందుబాటులో లేరు, ఆయన ఊళ్ళో లేరట. అందుకని అప్పటి ప్రముఖ గాయకులైన జి ఆనంద్ గారి చేత ఈ పాట పాడించారు. ఆనంద్ గారు బాగా పాడారు, కానీ ఆనంద్ గారికేమో బాలుగారు పాడితే ఇంకా బాగుంటుంది అని అనిపించి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారట. గురుగారు, బాలుగారు వచ్చేసారు కదా, బాలుగారి చేత పాడిద్దామండి అంటే ఆ విశ్వనాథ్ గారు ఏం చేశారు, ఆనంద్ గారు పాడిన ట్రాక్ పైనే మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారితో పాట పాడించి రికార్డ్ చేశారట. అది గొప్ప విషయం కదా.

ఈ ఉన్న గంటలో అసలు సరిపోవు. ఇందాకలు అనుకున్నట్టు ఒక రోజంతా సిరివెన్నెల సినిమా గురించి చెప్పుకోవచ్చు, ఆ పాటల గురించి చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాలి మర్చిపోకుండా, అదేంటంటే మన చిన్నప్పుడు మన అమ్మలు మనకు జోలు పాడే పాటలు చందమామ రావే, జాబిలి రావే, కొండక్కి రావే, గోగుపూలు తేవి అనే పల్లవిని తీసుకొని శాస్త్రి గారు చరణంలో ఆ భావాన్ని మరింత విస్తరింపజేశారు. అసలు మ్యాజిక్ మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి ఈ పాదాలు వినండి. చలువ చందనములు పూయ చందమామ రావే, జాజి పూల తావినీయ జాబిల్లి రావే, కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే, గగనపు విరితోటలోన గోగుపూలు తేవే. అంటే పైన మనం చెప్పుకున్న నాలుగు పదాలని తీసుకొని దాన్ని చరణంలోని వారు విస్తరించారనమాట. ప్రతి పాదంలోనూ ఆఖరిగా పల్లవి పదాలు వచ్చేటట్టు ఎంత అందంగా రాశారు శాస్త్రి గారు. మరి ప్రేక్షకులకైతే వెన్నెల్లో బృందావనాన్ని చూపించారు. మనం కూడా వెళ్ళి ఆ బృందావనాన్ని చూసొద్దామా?

శ్రోతలు ఎన్నో సందేశాలు, కవితలు కూడా రాసి పంపిస్తున్నారు. వెన్నెలంటే కలువల పంట, సిరివెన్నెలంటేనే సినిమాల సినిమా పాటల పంట. ఆ పాటల పంట పండిస్తున్న సీతారామశాస్త్రి గారే అనుకుంటున్నాను. ఆగలేడు సూర్యుడు, కనరాడు చంద్రుడు, వెన్నెలై కాయకుండా నిద్రపోలేదు సీతారామశాస్త్రి మానవాళి సుఖ దుఃఖాలను అరికట్టే సినిమా పాటలను రాయకుండా అంటూ బాలరాజ్ గారు పంపించారు. అలాగే ఒక పెద్ద కవిత రాసి మనకి పంపించారు, కానీ ఇప్పుడు నేను అది చదివే సమయం లేదు నాకు. చంద్రకళ గారు ధీకొండ మేడ్చల్ మల్కాజ్గిరి నుండి పంపించారు. నేను ఈ ప్రోగ్రాం అయ్యే లోపల 3 గంటల లోపల చదివే ప్రయత్నం తప్పకుండా చేస్తానండి. చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. నేనైతే మీ ఆత్మీయ సందేశాలకి ఉబ్బితబైపోతున్నానని చెప్పాలి. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు 40 వసంతాల సిరివెన్నెల సినిమా చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియోలో సమయం 11:52 దాటి 40 సెకండ్లు.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. సిరివెన్నెల సినిమా గురించి చెప్పుకుంటున్నప్పుడు కళాతపస్వి గారి గురించి, మహాదేవన్ గారి గురించి, వీళ్ళందరి గురించి ఎలా చెప్పుకుంటామో ఇంకొక గొప్ప వ్యక్తి గురించి తప్పకుండా మనం చెప్పుకోవాలి. వారెవరంటే సిరివెన్నెల సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు గారు. వారి ప్రతిభ చెప్పడానికి ఒకే ఒక సన్నివేశం గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి మనం. అదేంటంటే సినిమాలో చివరిగా వచ్చే సన్నివేశంలో జ్యోతిర్మయి చనిపోయినప్పుడు అక్కడ ఒక వెలుగుతున్న దీపం కుందుని చూపిస్తారు. మనం శ్రద్ధగా గమనిస్తే ఆ కాలుతున్న దీపం దగ్గర చిన్న నూనె బొట్టు పడుతున్నట్టు చూపిస్తారు. అంటే జ్యోతి అస్తమయానికి ఆ దీపం కూడా కంటతడి పెట్టినట్టు చూపించారన్నమాట. ఎంత గొప్ప ఊహ, ఎంత కళాత్మకమైన ఊహ కదా రఘు గారిది. అలాగే ఆయన ఊహని కూడా సపోర్ట్ చేశారు మన కళాతపస్వి గారు. ఈ సినిమాకి ఎంవి రఘు గారికి కూడా నంది పురస్కారం వచ్చింది. ఎక్సలెన్స్ ఇన్ సినిమాటోగ్రఫీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు వారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: మనకు ఒక అద్భుతమైన సందేశం పంపించారు. సిరివెన్నెల పాటలు వింటుంటే, రేడియోలో సినిమా గురించి చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కళ్ళకి కట్టినట్టు సినిమా చూస్తున్నట్టే ఉంది అని అంటున్నారు కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రన్ సుమతి గారు. మరి సంగీతం పాటల రూపంలో అందించిన మహాదేవన్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేవీ మహాదేవన్ గారికి, ఆయన సహాయకుడు పుహళేంది గారికి జేజేలు చెప్పాల్సిందే. విశ్వనాథ్ గారి సినిమాల్లో గమనిస్తే మనం మాటలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ మాటలను మర్చిపోలేని విధంగా రాసిన తోటపల్లి సాయినాథ్ గారికి ఆకేళ్ల గారిని అభినందించాల్సిందే. ఇక సిరివెన్నెల చిత్ర నిర్మాతలైన సిహెచ్ రామకృష్ణారెడ్డి గారు, ఎన్ భాస్కర్ రెడ్డి గారు, యు చినవీర్రాజు గారు. కళాతపస్వి సినిమాలో ప్రతి పాత్ర ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఆ పాత్రల్లో శుభ, శుభలేఖ సుధాకర్, సంయుక్త వరలక్ష్మి, సాక్షి రంగారావు, మిశ్రో, జిత్మోహన్ మిత్ర, బేబీ మీనా అద్భుతంగా నటించారన్నమాట. మరి ఒక చిన్న కమర్షియల్ విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: 1986 మే 20 సిరివెన్నెల సినిమా విడుదల తేదీ, సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజు. యాదృచ్ఛికమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. వారు మన మధ్యలో లేకపోతే ఏంటి? మనం మాట్లాడే ప్రతి మాటలోనూ ఉన్నారు, మనం అనుభవించే ప్రతి భావోద్వేగంలోనూ సీతారామ శాస్త్రి గారు ఉన్నారని నేను చెప్తాను. నా సినీ ప్రస్థానానికి టీజర్ సిరివెన్నెల చిత్రం అనేవారు శాస్త్రి గారు. హరిప్రసాద్ చౌరాసియా గారి వేణునాదం, బాలు సుశీలమ్మల అమృత గానంతో అందరినీ రసామృతంలో ముంచేశారని చెప్పాలి. కె విశ్వనాథ్ గారికి నా అభిరుచి, కెవి మహాదేవన్ సంగీత అమృతధార ఇవన్నీ తోడై సిరివెన్నెల చిత్రాన్ని ఒక అపురూప అజరామర చిత్రం చేసింది. కళాతపస్వి కిరీటంలో మరో కలుకుతురాయిగా నిలిచింది. మరి ఇన్ని విశేషాలు చెప్పుకున్నాక మీకు కూడా మరొక్కసారి సినిమా చూడాలని అనిపిస్తోందని నాకు తెలుసు. తప్పకుండా చూడండి, ఇలాంటి క్లాసిక్స్ని మనం ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి 40 ఏళ్ల సిరివెన్నెల సంబంధించి కొన్ని చిత్ర విశేషాలు. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.
1: సుగమ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి రూమాసేన్ గుప్తా గారి గీతం విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ ల సమయం 12:05 దాటి 42 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మన ఆకాశవాణి వివిధ భారతిలో. 90 వసంతాల పండుగ జరుపుకుంటున్నాం. భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఒక గొప్ప మైలురాయిని చెప్పాలి. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే మహోన్నత ఆశయంతో 9 దశాబ్దాలుగా దేశం నలుదిశలా తాకుతున్నాయి రేడియో తరంగాలు మన ఆకాశవాణి ద్వారా. ఎన్ని సామాజిక మాధ్యమాలు వచ్చినా అతి శక్తివంతమైన మాధ్యమంగా, ఆత్మీయ నేస్తంగా సాగుతున్న రారాణి మన ఆకాశవాణి. ప్రతి చోట ప్రతి ఒక్కరి కోసం సమగ్ర సమాచారంతో స్ఫూర్తినిస్తూ అనంతంగా సాగుతున్న తరంగిణి మన ఆకాశవాణి. ఈ 90 వసంతాల వేళ మన రేడియోనే స్ఫూర్తిగా తీసుకొని ఎందరో దివ్యాంగుల్ని సృశిస్తూ మార్గదర్శిగా నిలుస్తోంది ఒక అద్భుతమైన సంస్థ, అదే రేడియో ఉడాన్. రేడియో ఉడాన్ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం మన చైతన్య స్ఫూర్తిలో. మరి మీకేమైనా తెలుసా రేడియో ఉడాన్ గురించి? తెలిస్తే నాకు 0402324852 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు.

0: మీ రేడియో నేస్తం పద్మినితో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి రేడియో ఉడాన్ గురించి మీకు తెలుసా అంటే కొంతమంది శ్రోతలు స్పందించారు, నేనే చెప్తాను. రేడియో ఉడాన్ అనేది దివ్యాంగుల కోసం, ముఖ్యంగా దృష్టిలోపం ఉన్న రేడియో జాకీల చేత నడపబడుతున్న భారతదేశపు మొట్టమొదటి ఆన్లైన్ కమ్యూనిటీ రేడియో స్టేషన్. వినడానికే భలే ఉంది కదా, భలే ఉండడం కాదు, ఆశ్చర్యంగా ఉంది. నాకైతే మొదటిసారి దీని గురించి చదివినప్పుడు 2014 సంవత్సరంలో ప్రారంభమైన ఈ రేడియో ఉడాన్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తోంది. అంటే దాదాపు 12 అవుతోంది ఇది స్థాపించబడి. తెలుగుతో పాటు వివిధ భాషల్లో శ్రోతలకు అందుబాటులో ఉన్న ఈ రేడియో ఉడాన్ మూలస్తంభం మన హైదరాబాద్ యువతి. అవునండి, హైదరాబాద్కి చెందిన మీనల్ సంఘి మరియు డానిష్ మహాజన్తో కలిసి ప్రారంభించారు ఈ రేడియో ఉడాన్ని. ఈ ఆలోచన ఎలా వచ్చింది అని మీనల్ని అడిగితే, 28 వయసులో ఒక ప్రమాదంలో కంటిచూపు కోల్పోయి పూర్తిగా అంధురాలుగా మారిపోయారట మీనల్. తీవ్రమైన నిరాశకు లోనై తనలా ఉన్నవారికి చేయూతను అందించాలి అనే ఆలోచనలోంచి పుట్టిన అద్భుతమైన ఏమంటారు వరం అని చెప్పాలి, ఆ వరమే ఈ రేడియో ఉడాన్. అలా దృష్టిలోపం ఉన్న ఎందరికో నేస్తమైంది రేడియో ఉడాన్. ఉడాన్ అంటే అది ఒక హిందీ మాట, ఉడాన్ అంటే విమానం అని అర్థం. మరి రేడియో ఉడాన్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి మన ఆకాశవాణి వివిధ భారతిలో.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి చిత్రగారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:16 దాటి 26 సెకండ్లు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం రేడియో ఉడాన్ దీని గురించి. అయితే దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు మేమున్నామంటూ అండగా నిలుస్తూ విజయవంతంగా సాగుతోంది రేడియో ఉడాన్. దృష్టిలోపం ఉన్న వ్యక్తుల చేత మాత్రమే నడపబడుతున్న మొట్టమొదటి ఆన్లైన్ రేడియో స్టేషన్గా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. అదొకటే కాదండి, ఈ రేడియో దివ్యాంగులకి సహాయపడుతూ సాధికారత కల్పిస్తూ సామాజికంగా చేయూతనిస్తోంది. మరి దీన్ని ప్రోత్సహించాలని ఐక్యరాజ్యసమితి యుఎన్ న్యూస్ ప్రత్యేకంగా ప్రస్తావించింది ఈ రేడియో ఉడాన్ గురించి. ఇంకొక విషయం ఏంటంటే 2026 సంవత్సరంలో ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి యుఎన్ న్యూస్లో వీరి గురించి ఒక కథని కూడా ప్రచురించింది. ఎంత గొప్ప విషయం కదా, ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని సవాళ్ళను ఎదుర్కొని వాళ్ళు ఆ రేడియో ఉడాన్ని స్థాపించారు.

0: పించి దాదాపు 12 ఏళ్ళు అవుతోంది. ఈ తర్వాత 2026వ సంవత్సరంలో వారికి ప్రపంచవ్యాప్తంగా తగిన గుర్తింపు వచ్చిందని మీనల్ మరియు డానిష్ మహాజన్ ఎంతో సంబరపడిపోయారట. ఇక అంతేకాదు, నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఎన్ఏబి వారిచే ప్రతిష్టాత్మకమైన ఎన్ఏబి సరోజినీ తిలోక్నాథ్ జాతీయ ఉత్తమ సంస్థ పురస్కారం కూడా అందుకుంది రేడియో ఉడాన్. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, వీటిలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎలాగ దృష్టిలోపం ఉన్నవారికి సహాయపడతారు, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మహర్షి చిత్రం నుండి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి. ఎంత అర్థవంతమైన సాహిత్యం కదా ఈ పాటలో కూడా. ఎంతో ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఈ పాట సాహిత్యం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి రేడియో ఉడాన్ గురించి బోలెడని విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. 24 గంటలు నడిచే ఈ రేడియో స్టేషన్ని పూర్తిగా అంటే ఇంజనీయర్స్తో కలిపి మాట్లాడే ఆర్జేలు మాత్రమే కాదు, మొత్తం సిబ్బంది అంతా కూడా దివ్యాంగులే నిర్వహిస్తారు. గత 12 సంవత్సరాలుగా రేడియో ఉడాన్ ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలలో 50,000 మందికి పైగా ప్రజలను అంటే ముఖ్యంగా దివ్యాంగులను ప్రభావితం చేసింది. వినోదంతో పాటు దివ్యాంగుల హక్కులను ప్రోత్సహించడం, వారి నైపుణ్యాలను సమాజానికి పరిచయం చేయడం, ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ రేడియో ఉడాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళని తమతో పాటు ముందుకు తీసుకెళ్ళడం అన్నమాట. మేమున్నామంటూ వారితో పాటు కలిసి నడిపించడం, వారితో కలిసి నడవడం. అలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రాం వాళ్ళు చేస్తున్నారు ఈ రేడియో ఉడాన్లో. అదేంటంటే టెక్స్టీ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా దృష్టిలోపం ఉన్న శ్రోతలకు యాప్స్, వెబ్సైట్ల ఉపయోగం అందుబాటులో, ఇంకా ఇతర సాంకేతిక సంబంధిత అంశాలను కూడా నేర్పిస్తారట ఈ రేడియో ఉడాన్ ద్వారా. ఇంతేకాదు, ఉడాన్ ఐడిల్ లిటిల్ ఛామ్స్ అనే పాటల కార్యక్రమాలు అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్ అన్ని సమపాళ్లలో అందిస్తోంది రేడియో ఉడాన్. అలా ఉడాన్ ఐడిల్ లిటిల్ ఛామ్స్ అనే పాటల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం బ్రెయిలీ పత్రిక అయిన ఇన్సైట్ మ్యాగజైన్ను రూపొందించడానికి మిత్రజ్యోతి అనే సంస్థతో కూడా కలిసి పనిచేస్తోంది ఈ రేడియో ఉడాన్. అయితే ఇదింతా చేస్తున్నారు కదా, వీరిని అడిగారట ఒక ఇంటర్వ్యూలో, మీనల్ని మరియు డానిష్ మహాజన్ని అడిగారు, మీరు ఇంత చేస్తున్నారు, మీకు స్ఫూర్తి ఏది అని అడిగితే వారు ఏం చెప్పారో తెలుసా? తరతరాలుగా ప్రసారమవుతున్న ఆకాశవాణి, మన ఆకాశవాణి మా స్ఫూర్తి అన్నారు ఈ రేడియో ఉడాన్ స్థాపించిన మినాల్ సంఘ్వి, డానిష్ మహాజనం. ఇక అంతకన్నా గొప్ప విషయం ఏముంది చెప్పండి.

అచ్చంగా అలాగే రేడియో ఉడాన్ కూడా నేనున్నాను, మనం అందరం కలిసి నడుస్తాం, మీ రాతని మారుస్తాం అంటున్నారు. దృష్టిలోపు ఉన్నవారికి మద్దతునిస్తూ, సమాచారంతో సహాయపడుతూ సాగుతున్న ఈ రేడియో ఉడాన్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. వారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తుంది మన ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. దీంతోపాటు మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాతో కూడా సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకన్, ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోరే కూడా హాజరయ్యారు. ఉమ్మడి వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో కనిపిస్తున్న వృద్దిని నరేంద్ర మోదీ అభినందించారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు.
1: ఎఫ్టా కంట్రీస్ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై. యే అంబిషియస్ టార్గెట్ హై లేకిన్ అచీవబుల్ హై. ఆర్ భారత్ మే ఆప్కే ఇన్వెస్ట్మెంట్ కో ఔట్కమ్స్ మే బదల్నా మే ఆప్కో విశ్వాస్ సే కహతా హూ యే హమారీ గారంటీ హై.

ప్రపంచ అనిశ్చితి సమయంలో ఉమ్మడి శ్రేయస్సు, సుస్థిర భవిష్యత్తు కోసం పరస్పర సహకారమే మార్గమని భారత్, స్వీడన్ దేశాలు స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ సంయుక్తంగా రాసిన వ్యాసంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంకుచిత విధానాలను వీడి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పాలనా సంస్థల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. భారత్ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి ఇరుదేశాల కూటమిని విస్తరిస్తూ క్లీన్ టెక్నాలజీ కలిగిన నార్డిక్ దేశాలను కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడితో సమావేశమై ఇరుదేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. అలాగే వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. ఇరుదేశాలు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే వియత్నాం ఎయిర్ ఫోర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ను ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ జగదల్పూర్లో జరిగే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. గత 6 దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా బస్తర్ ప్రజలు అనుభవించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను రాబోయే 5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భర్తీ చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బస్తర్ డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 భద్రతా శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను రాబోయే 1.5 సంవత్సరంలో ప్రజాసేవా కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఆధార్, రేషన్ కార్డులు, నైపుణ్య శిక్షణ, కేంద్ర, రాష్ట ప్రభుత్వాల అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం గత 7 నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ అటువంటి కుక్కలను కేవలం జంతు సంరక్షణ శాలలకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన సంఘటనలను కోర్టు ప్రస్తావించింది. ఈ ముప్పు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన పబ్లిక్ ప్రదేశాలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులు కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోలు లీటర్కు 107.59 రూపాయలు, డీజిల్ 94.08 రూపాయలుగా నమోదైంది. అలాగే కోల్కతాలో పెట్రోల్ 109.70 రూపాయలు, డీజిల్ 96.07 రూపాయలకు పెరగ్గా, చెన్నైలో పెట్రోల్ ధర 104.49 రూపాయలు, డీజిల్ ధర 96.11 రూపాయలకు చేరుకుంది. గత 4 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 15వ తేదీన లీటరుకు 3 రూపాయలు పెంచిన కొద్ది రోజులకే ఈ తాజా పెంపు నిర్ణయం వెలువడింది. ఇరాన్ వివాదం, హార్మోజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడమే ఈ దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.

0: అమెరికా ఈ ఏడాది అక్టోబర్ 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సహకారం, వస్తు సరఫరా వ్యవస్థ బలోపేతంపై ఈ చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సమయంలోనే జరుగుతుంది. భారత్, అమెరికా, చైనాలతో కూడిన ఈ G20 కూటమి ప్రపంచ జీడీపీలో 85%, జనాభాలో 3/2 ప్రాతినిధ్యం వహిస్తుంది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. ఈరోజు పుతిన్ చైనా చేరుకుంటారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో సమావేశమై చర్చలు జరుపుతారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగించిన వారం రోజుల్లోపే పుతిన్ ఈ పర్యటనకు రావడం విశేషం. ఒకవైపు అమెరికాతో స్థిరమైన సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో బలమైన బంధాన్ని కాపాడుకోవాలని చైనా భావిస్తున్న తరుణంలో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంతో పాటు కీలకమైన అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై పుతిన్ షీ జిన్పింగ్ చర్చించనున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి.

0: ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఏం చేస్తున్నారు అందరూ? ఎండలు మండిపోతున్నాయి కదా, జాగ్రత్తగా ఉంటున్నారా? తగినంత నీరు తీసుకొని నీడ పట్టునే ఉండాలి అని వాతావరణ శాఖ వారు కూడా చెప్తున్నారు. మరి మనం తప్పకుండా పాటించాలి ఈ ఎండాకాలం మనకి బాయ్ బాయ్ చెప్పే వరకు. అయితే ప్రతిరోజు ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఎన్నో ఆరోగ్య సలహాలు, ఫిట్నెస్ మంత్రాస్ గురించి చెప్తున్నారు మన ఆర్జేస్ అందరూ. మరి ఈరోజు పద్మిని ఏం చెప్పబోతోంది? ఒక మంచి విషయంతోనే ఈట్ ఫిట్ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనందరికీ బాగా తెలిసిన విషయమే, కానీ చాలా అశ్రద్ధ చూపిస్తూ ఉంటాం. అలా అశ్రద్ధ చూపించే రెండు సూపర్ ఫుడ్స్ గురించి చెప్పుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్లో.
3: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:42 దాటి 40 సెకండ్లు. మరి ఏంటి సూపర్ ఫుడ్స్ గురించి చెప్తానంది పద్మిని, విందాము అని వెయిట్ చేస్తున్నారా? చెప్తాను. భారతీయ వంటశాలలు అద్భుతమైన ఆరోగ్యమైన ప్రయోజనాలను అందించే సామాన్యమైన కూడా చెప్పచ్చు అలాంటి ప్లేసెస్. అయితే ఇవన్నీ కూడా గమనిస్తే కూరగాయలు, మనం నిత్యం వాడుకునే ఎన్నో మిలెట్స్ అయినా, ధాన్యాలైనా, లేకపోతే అంటే బియ్యం అయినా, మనం రోజు వాడుకునే పప్పు, ఇవన్నిటితోనే నిండి ఉంటాయి. ఇవన్నీ ఎందుకు? రోగ నిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు వీటన్నిటికీ అవి సహాయపడుతూ ఉంటాయి. అయితే సూపర్ ఫుడ్స్ గురించి చెప్తానన్నాను కదా, మరి ఏంటి ఆ రెండు సూపర్ ఫుడ్స్ మేడం చెప్పండి అంటూ మనకి చాలా సందేశాలు వచ్చేస్తున్నాయి అప్పుడే. అవి ఏంటో మీరే గమనించాలి, మీరే గుర్తుపట్టి నాకు సందేశం పంపించాలి. మీకైతే ఒక సలహా, ఒక క్లూ ఇస్తాను, సలహా కాదు. అందరికీ అందుబాటులో ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడబోయే ఆ రెండు సూపర్ ఫుడ్స్. మొదటి సూపర్ ఫుడ్ గుర్తించడానికి ఒక క్లూ ఇస్తున్నాను. ఈ చెట్టు సాధారణంగా పల్లెల్లోని, పట్టణాల్లోని చాలామంది ఇళ్లల్లో ఉంటుంది, ఇంటి ముందు ఉంటుంది లేదా పెరట్లో ఉంటుంది. ఈ చెట్టుకి చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఆ ఆకుల్ని పప్పులో వేసుకుంటారు. వాటికి పొడుగాటి కాయలు కూడా కాస్తాయి. ఆ కాయలు లేకుండా పులుసులోని, సాంబార్లోని, చారులోని అస్సలు రుచే ఉండదు అంటారు. మరి ఆ ఆకులు ఎండబెట్టి పొడిగా కూడా చేసి వాడుతున్నారు ఈ మధ్య. ఈ క్లోజ్ చాలేమో మన శ్రోతలు గుర్తుపట్టిస్తారు. ఇంతకీ ఏంటి మనం మాట్లాడుకోబోయే మొదటి సూపర్ ఫుడ్? మరి మీరు గుర్తుపడితే నాకు 04020240852 ఈ నంబర్కి సందేశం పంపించండి. అప్పుడే సందేశాలు వచ్చేస్తున్నాయి. ఈ పాట తర్వాత మీరు పంపించిన సందేశాలన్నీ నేను చదువుతాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అసలు ముందు మన బీబీ శ్రోతలందరికీ జోహార్లు చెప్పాలి. ఇలా అడిగాను అలా గుర్తుపట్టి మేము గుర్తుపట్టేశామని మనకి సందేశాలు పంపించారు. ఎస్, శ్రోతలు గుర్తుపట్టారు, చాలామంది సందేశాలు పంపించారు. సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర నుంచి, అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి, ఎంఎస్ఆర్సి మూర్తి గారు సైనిక్పురి నుండి, కమల్ సాయి రామరాజనగర్ నుండి, సుశీల్ శ్రవంతి చింతల నుండి, అనంతయ్య గారు రాము బల్కంపేట నుండి, అలాగే మా ఇంట్లో ఈ చెట్టు కూడా ఉందంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు, చాలా సంతోషం అండి. ఇంకా కాకతీయ భాష వరంగల్ నుండి కూడా సందేశం పంపించారు. వరంగల్ నుండి కాశీబుక్ నుండి దాసి రామచంద్రం సుమతి గారు కూడా గుర్తుపట్టి పంపించారు. ఇంకేముంది, మనం ఈరోజు సూపర్ ఫుడ్గా మొదట మాట్లాడుకోబోయేది మునగ చెట్టు, మునగాకు, మునగ చెట్టు, మునక్కాయలు వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఒక శ్రోత సందేశం పంపించారు, ఏంటి మేడం వంకాయ పాట వేశారు మునగాకు గురించి మాట్లాడుకుంటూ ఉంటే. ఇది సరదాగా ఇంటరాక్టివ్గా మాట్లాడుకునే కార్యక్రమం కాబట్టి మనం మీరు మాతో మాట్లాడుతూ ఉండాలి, మేము మీతో మాట్లాడుతూ ఉంటాం. మరి ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:49 దాటి 23 సెకండ్లు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: శ్రోతలు ఇంకా చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. సైనిక్పురి నుండి నాగరాజ్ నావతి గారు కూడా మనకి గుర్తుపట్టి సందేశం పంపించారు. అలాగే ఇంకొక సందేశం కూడా వచ్చింది, జ్యోతి గారు పంపించారు, మరి ఎక్కడి నుంచో మనకి తెలీదు. ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఒక 2 సూపర్ ఫుడ్స్ గురించి మీతో చెప్తానన్నాను. మొదటిగా మాట్లాడుకోబోయేది మునగాకు, మునగాకు చెట్టు గురించి. చాలా చవకగా అందరికీ అందుబాటులో ఉండే మునగాకు అమృతతుల్యం అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు. మునక్కాయలే కాదు, మునగాకుల్లోనూ కూడా పుష్కలం.

ముఖ్యంగా పోషకాలు ఉంటాయి. అవును కదా, చాలామంది మునగాకు పప్పు చేసుకుంటాము, మునగాకు పొడి చేసుకొని కూరల్లో అన్నింటిలో కూడా వేసుకుంటాం. అయితే దీనికున్న కొన్ని విశేషాలు మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఆయుర్వేద వైద్య విధానాల్లో మునగాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మొక్కలోని విటమిన్లు, కాల్షియం, ఐరన్, అమైనో ఆమ్లాలు ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఎండబెట్టి పొడిగా కూడా చేసుకొని వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఫిట్గా ఉండడానికి ఎందరో వైద్యులు సూచిస్తున్నారు ఈ సూపర్ ఫుడ్ని. అందుకనే సూపర్ ఫుడ్ అన్నారు. ఎందుకు సూపర్ ఫుడ్ అన్నారు? నారింజ పండ్ల కంటే 7 రెట్ల ఎక్కువ విటమిన్ సి ఉంటుంది ఈ మునగాకులో. అంతేకాదు, పాలలో కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, పాలకూరలో కంటే 25 రెట్లు ఎక్కువ ఇనుము నిండి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలపరిచి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడి అలసటను కూడా తగ్గిస్తాయి. ఇవన్నీ వింటే అబ్బా అనిపిస్తుంది కదా, మరి మన దగ్గర మన పెరట్లోనే ఉన్న చెట్టు మనకి అసలు ఎటువంటి మాత్రలు లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ మనని ఫిట్గా ఉంచుతుంది, కాబట్టే అది సూపర్ ఫుడ్ అయింది. ఒకవేళ కానీ మీరు ఈ సూపర్ ఫుడ్ని కానీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అస్సలు చేయొద్దు. తప్పకుండా వాడడం మొదలుపెట్టండి, ఆరోగ్యంగా ఉండండి.

0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు శ్రోతలు. భలే సందేశాలు పంపిస్తారు కదా. రమణ గారు బోయిన్పల్లి నుండి ఒక గమ్మతైన సందేశం పంపించారు. మీరు ములక్కాళ్ళ గురించి చెప్పి నోరూరించేశారండి. వెంటనే మా భార్య గారిని నాకు ములక్కాళ్ళ కూర చేసి పెట్టమని అడిగాను అని మనకి సందేశం పంపించారు. భలే ఉందండి, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:55 దాటి 50 సెకండ్లు. మరి రెండో సూపర్ ఫుడ్ని గుర్తుపట్టడానికి మీరు సిద్ధంగా ఉండండి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: ఈట్ ఫిట్లో రెండు సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందరికీ సులువుగా లభ్యమయ్యే ఆహారం అన్నమాట ఇది. మరి మొదటిది బ్రహ్మాండంగా గుర్తుపట్టారు మునగాకంటూ, ఇది కూడా గుర్తుపట్టండి. క్లూ ఏంటంటే ఇది ఒక పాదు. ఈ కాయల్లో అధిక శాతం నీరు కలిగి ఉంటుంది. సులువుగా జీర్ణమయ్యే కూరగాయ కూడా ఇది. కొన్ని చోట్ల గుండ్రంగా, కొన్ని ప్రదేశాల్లో పొడుగ్గా పెరుగుతాయి. పంట పంటకు మధ్య కలుపు నివారణ కోసం పరిరక్షణ పంటగా వాడతారు ఈ పాదుని. మరి ఏమై ఉంటుంది ఇంకొకటి, ఈ పాదు కూడా ఈ ముక్కలు లేకుండా అసలు సాంబారు పులుసు అంటే అసలు బాగుండదు. గుర్తుపట్టి సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: Hey, baby!
1: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. చందమామ చిత్రం నుండి ఒక హుషారైన పాట విన్నారు కదా. కార్తీక్ మరియు బృందం ఆలపించిన ఆ పాట. సంగీతం కేఎం రాధాకృష్ణన్, రచన సుద్దాల అశోక్ తేజ్ గారు. మరి రెండవ సూపర్ ఫుడ్ని గుర్తుపట్టమంటే శ్రోతలు ఏంటండి బాబు, అసలు ఎంత అద్భుతంగా గుర్తుపట్టి ఇంతమంది సందేశాలు పంపించారు. చాలా సంతోషంగా ఉంది ముందు, ఎందుకంటే ఇంత ఇంటరాక్టివ్గా మీరు ఈట్ ఫిట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మాకు చాలా నచ్చుతోంది అని సందేశాలు పంపిస్తున్నారు. అసలు ఎవరు ఎలా గుర్తుపట్టారో తెలుసా? వెల్దుర్తి నుండి నరసింహాచారి గారి కుటుంబం, శ్రీనివాస్, లక్ష్మి, షాపూర్ నుండి స్వర్ణలత, శ్రీనివాస్ పార్సిగుట్ట, న్యావనంది నుండి శ్రీరామ్, నరేందర్, సుభాషిణి గారు, రామరాజ్నగర్, హర్షిత్, నర్సింగ్, రుద్రారం నుండి సుదర్శన్, సునీత, కాశీపుక్ నుండి ఎల్లారెడ్డి, జనగాం జిల్లా నుండి జయంతి గారు, అల్వాల్ నుండి చింతా శ్రీనివాస్, షాపల్లి నుండి సతీష్, శాంతి, రిషిత, అరుణ గారు, మరి ఇంకా సుశీల్, శ్రవంతి, వీళ్ళందరూ కూడా గుర్తుపట్టారు. మరి గుర్తుపట్టింది గోపి దేవరకొండ గారు, ఇప్పుడే పంపించారు మనకు సందేశం. వీళ్ళందరూ గుర్తుపట్టింది ఏంటో తెలుసా? సొరకాయ. ఎస్, సొరకాయ అనేది ఇంకొక సూపర్ ఫుడ్. దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి సొరకాయ సూపర్ ఫుడ్, సొరకాయని సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారు అది కూడా చెప్పుకోవాలి కదా. ఆనపకాయ అంటారు, లేదా అంటే సొరకాయ అని కూడా అంటారు. పంట పంటకి మధ్య కలుపు నివారణ కోసం పరిరక్షణ పంటగా వేస్తూ ఉంటారు ఈ పాదుని. ఎలాంటి నేలలోనైనా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరుగుతుంది ఈ ఆనపకాయ కానీ సొరకాయ కానీ. లేతగా ఉన్నప్పుడు లోపల గింజలతోనే పాటు మొత్తంగా కూడా తినేయచ్చు. అలా కాకుండా ముక్కలు అంటే సొరకాయ ముక్కల్ని సాంబార్లోనో పులుసులోనో ఇవన్నీ వేసుకోవచ్చు. అసలు ఊహించండి, పులుసు సాంబార్లో సొరకాయ ముక్క లేకుండా రుచి ఏమైనా బాగుంటుందా? ఈరోజు చెప్పుకున్న రెండు సూపర్ ఫుడ్స్ అంటే ములక్కాయ, సొరకాయ లేకుండా అసలు సాంబార్ని ఊహించుకోలేమనుకోండి. మరి అదొక్కటే కాదు, పాయసం, వడియాలు, హల్వా, పచ్చడి, కూర ఇలాగ చాలా చాలా పదార్థాలు చేసుకోవచ్చు సొరకాయతో. ఇది సరే, మరి వేల ఏళ్ల క్రితం నుంచి దీని ఉనికిని నిలబెట్టుకుంది. ఎందుకంటే ప్రపంచం అంతా దొరికే ఏకైక కూరగాయ ఏదైనా ఉంది అంటే అది సొరకాయ. ఎందుకంటే దానిలో అత్యధికంగా ప్రోటీన్, పీచు పదార్థం, పాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. ఈ మధ్య జ్యూస్ కూడా చేసుకొని తాగేస్తున్నారు చాలామంది. మీరు ఎవరైనా తాగారా సొరకాయ జ్యూస్? ఎలా ఉంటుంది చెప్పండి నాకు కూడా, నేను ప్రయత్నిస్తాను. పోషకాల కోణంలో చూస్తే విటమిన్ సి, పొటాషియం, ఇతర పోషకాలు, అంతేకాదు తేలిక జీర్ణమయ్యే సొరకాయ అంటే చాలామందికి అబ్బా సొరకాయ రుచి ఉండదు, ఏమీ ఉండదు అనుకుంటారు. కానీ దీని పోషక విలువలు, ఇది ఇస్తున్న ఆరోగ్యం తెలిస్తే మాత్రం తప్పకుండా తింటారు మీరు కూడా. సొరకాయ తేలిగ్గా శరీరానికి తేమను అందిస్తూ జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల ఎవరైనా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనుకుంటే బరువు

అదుపులో పెట్టుకోవాలనుకుంటే వారికి తప్పకుండా ఇది సూపర్ ఫుడ్ అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఈరోజు చెప్పుకున్న రెండు సూపర్ ఫుడ్స్ సొరకాయ మునక్కాయని తప్పకుండా ప్రయత్నించండి. అసలు ఈ ఈట్ ఫిట్ సరిగ్గా తినాలి, మనం సన్నగా ఉండాలి, లావుగా ఉండాలి, ఇవన్నీ కాదండి. మీకు ఏది ఇష్టమో తినండి, కాకపోతే ఒకటే మంత్రం, ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏం తిన్నా మితం హితం. అదే సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాం. ఆరోగ్యం అనేది మనం రోజు తీసుకునే సాంప్రదాయ ఆహారంలో, జీవనశైలిలోనే ఉంటుంది. ప్రకృతి ఇచ్చిన పోషకాలను నమ్ముదాం, గౌరవిద్దాం, ఆరగిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఈట్ ఫిట్ స్టే ఫిట్, ఇది ఇవాళ ఈట్ ఫిట్. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోనేస్తం పద్మిని.

బిర్యానీ రుచి చూశానంటున్నాడు బాలు. చిత్రం నుండి ఆ పాట విన్నారు. రంజిత్ మహాలక్ష్మి ఆలపించిన పాట, సంగీతం మణిశర్మ, రచన చంద్రబోస్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైంలో కలుస్తాను.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ వైస్ చైర్పర్సన్ డాక్టర్ శాంతికుమారి ఆధ్వర్యంలో 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ వారిని అభినందిస్తూ అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి నిర్ణయంలో ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని, పరిపాలనలో నిజాయితీతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలని సూచించారు. పదవి అనేది ఒక అధికారం మాత్రమే కాదని, అది ఒక పెద్ద బాధ్యత అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి పౌరుడి సమస్యను సున్నితంగా అర్థం చేసుకుని పరిష్కరించాలని, రాష్ట్రాభివృద్దికి కీలకంగా మారాలని అధికారులను కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. గవర్నర్ను లోక్భవన్లో నిన్న కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయించాలని, జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు జుబ్బల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ పెన్నన్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ రాష్ట్ర మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుబ్బల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మ్యూజియాలు మన నాగరికత, సంస్కృతులకు అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని, వారసత్వ సంపదను రక్షించడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. చారిత్రక ప్రాంతాల్లో స్థానిక యువతకు గైడ్లుగా శిక్షణ ఇచ్చేందుకు 5 కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్ వాణిప్రసాద్ మాట్లాడుతూ ఆర్కియాలజీ రంగంలో నూతన కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో పలు పుస్తకాలను ఆవిష్కరించగా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, చరిత్రకారులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రి దొద్దిళ్ల శ్రీధర్బాబు అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలాగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. రేషన్ కార్డుల మంజూరు, తాగునీరు, వైద్యం, గృహాలు, మహిళ రక్షణ వంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టాలన్నారు. రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, జవహర్ నగర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే వర్షాకాలానికి ముందే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మరమ్మతులు పూర్తి చేయాలని కూడా స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ది పనుల పురోగతిపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకువెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్ తదితరులు పాల్గొన్నారు. మేదీపట్నం గుడిమల్కాపూర్ పరిసరాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో మతపరమైన విద్వేషాలు రగిలిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న 17 అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ కార్పొరేషన్ లీగల్ విభాగానికి నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టం, బీఎన్ఎస్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద ఈ లీగల్ నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుంచి రూపాయి వరకు ఉంది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111.78 రూపాయలకు పెరిగింది. డీజిల్ లీటర్ ధర 98.90 రూపాయలుగా ఉంది. రాష్ట్రంలో రైతు పండించిన అధిక ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి అడ్లూరి

0: లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ,
1: పెద్ద ఎత్తున వరిధాన్యం కూడా రావడం వల్ల తెలంగాణ ప్రాంతంలో పంట పండించిన వరిధాన్యాన్ని గోడౌన్స్ లో ఫుల్ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి అప్పీల్ పెట్టినా కూడా కొనుగోలు చేయకుండా అనేకమైన నిబంధనలు పెట్టి ఇప్పటి వరకు ఎలాంటి కొనుగోలు చేయాలి, ఆన్లైన్ సిస్టమ్ అనేది ఎక్కడ లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టి వెహికల్ ట్రాకింగ్ గానీ ఆన్లైన్ అని చెప్పి 15 రోజులు ఆలస్యంగా వడ్ల కొనుగోలు చేయడం జరిగింది. ఏదైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బాధ్యత.
0: న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పట్టణ పారిశుధ్యం, సుస్థిర వ్యర్థ నిర్వహణ, స్వచ్ఛ భారత్ మిషన్ అమలు పురోగతి వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు తుఫాన్ సాహు, అరుణ్ సావు, కార్యదర్శి శ్రీనివాస్ కాకితాల, రూపా మిశ్రా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈవేళ జరగనున్న ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 19,450 మంది రైతుల నుంచి 105,112 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అందులో 97,872 మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించామని, 14,190 మంది రైతుల ఖాతాల్లో 175,32,00,000 రూపాయలు జమ చేశామని చెప్పారు. రవాణా అన్లోడింగ్లో జాప్యం జరగకుండా 267 వాహనాలు అందుబాటులో ఉంచామని, గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వ భూముల్లోనే కాకుండా ప్రైవేట్ భూముల్లో కూడా ఉన్న అటవీ ప్రాంతాలను గుర్తించి వాటిని పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. అడవుల సంరక్షణపై మాట్లాడుతూ, అడవుల పరిరక్షణతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని, అందుకే అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గ్రామాల వారీగా సర్వే నిర్వహించి చెట్ల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తూ డీమ్డ్ ఫారెస్ట్గా గుర్తింపు పొందే ప్రాంతాల వివరాలను సమగ్రంగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూరిజం వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో మే 23 వరకు పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాయి. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, మ్యూజియంల వివరాలను పర్యాటకులకు వివరించేందుకు పురావస్తు మ్యూజియాలజీ కోర్సుల శిక్షణకు డిగ్రీ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా టూరిజం అధికారి బి వెంకటరెడ్డి కోరారు. శిక్షణ అనంతరం గైడ్లుగా ఉపాధి పొందవచ్చునని, ఆసక్తి కలవారు జూన్ 10వ తేదీలోపుగా దరఖాస్తు చేయాలని లేదా 9849905722 నంబర్ని సంప్రదించాలని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జైపూర్ మండలం టేకుమట్ల పెట్పల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన మహబూబాబాద్ జిల్లా నామాలపాడు చెక్పోస్టును జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్ రమణ వెల్లడించారు. నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో సిబ్బంది సమిష్టిగా కృషియాలని, ఈ గుర్తింపు బాధ్యతను మరింత పెంచిందని సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. అదే సమయంలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా పెరుగుతాయని కూడా పేర్కొంది. విశేషాలు మరొకసారి. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని ప్రొబిషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 30 సెకండ్లు. శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి 1:20 దాటిపోయింది మేడం, షో టైంకి సిద్ధం మేము అంటూ ఆల్రెడీ సందేశాలు వచ్చేస్తున్నాయి. మరి మనందరి ఫేవరెట్ టైం షో టైం ప్రారంభించేసుకునే ముందు మరి షో టైంలో ఎలా పాల్గొనాలో కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే రేడియోని ట్యూన్ చేస్తే వాళ్ళకు కూడా చెప్పాలి కదా. షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలంటే, నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానం 0402324085252 ఈ నంబర్కి మీ సమాధానం, మీ పేరు నాకు వాట్సాప్ చేయడమే. అంతే, మీ పేరుని నేనేమో చదివేస్తానన్నమాట. ఎంత సింపుల్. మరి షో టైంకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారంటూ సందేశాలు వచ్చేస్తున్నాయి. షో టైంని ప్రారంభించేసుకుందామా?
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎంతమంది శ్రోతలు అప్పుడే మేడం మేము సిద్ధం, మాకు ప్రశ్న అడగండి అంటూ పాలెం పోలయ్య గారు ఫస్ట్ సందేశం పంపించారు. నమస్కారం అండి పోలయ్య గారు. అలాగే దస్తగిరికి సంధ్య కూడా ప్రొద్దుటూరు నుండి సందేశం పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, మేము సిద్ధం మేడం ప్లీజ్ ప్రశ్న అడగండి అంటున్నారు. సరే, షో టైంలో వచ్చేస్తోంది ప్రశ్న. ఎప్పటిలాగే ఒక సినిమా ప్రశ్న, రెండు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, మనకి సంబంధించి ఒక ఇంటరాక్టివ్ ప్రశ్న సిద్ధంగా ఉంది. ప్రశ్న ఏంటంటే, షో టైంలో వస్తున్న మొదటి ప్రశ్న, 79వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో, అంటే ఇటీవల ఇప్పుడు జరగబోతోంది 79వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో మన భారతదేశానికి చెందిన ఒక అత్యుత్తమ చేనేత ధరించి రెడ్ కార్పెట్ మీద నడవబోతున్నారు మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మి ఠాకూర్. ఆ చేనేత పేరు ఏంటి? అది ఏ రాష్ట్రం నుంచి? ప్రశ్న మరొకసారి చెప్తాను. 79వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన భారతదేశానికి చెందిన ఒక అత్యుత్తమ చేనేత ధరించి రెడ్ కార్పెట్ మీద నడవబోతున్నారు. ఆ చేనేత పేరేంటి? అది ఏ రాష్ట్రం నుండి? మీకు తెలిస్తే 0402324085252 ఈ నంబర్కి సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

షో టైంలో ముందుగా నేను అడిగిన ప్రశ్న తర్వాత విన్న పాట సీతారామయ్య గారు మనవరాలు చిత్రం నుండి. చిత్రమ్మ, జిక్కియాల్ మరియు బృందంతో కలిసి ఆలపించిన పాట, సంగీతం కీరవాణి. మరి నిజంగానే ఆనందమైన క్షణాలు కదా, అందుకనే ఆ పాట వినిపించాను ముందు మీకు. ఎంత ఆనందం, ఎంత గొప్పతనం, ఎంత ఘనత, ఎందుకంటే దీనికి సరైన సమాధానం నేను చెప్పేస్తున్నాను. అది ఇంకేమీ కాదు, 79వ క్యాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో, అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన భారతదేశానికి చెందిన ఒక అత్యుత్తమ చేనేత ధరించి రెడ్ కార్పెట్ మీద నడవబోతున్నారు మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మి ఠాకూర్ గారు అని చెప్పాను కదా. ఆ చేనేత ఇంకేది కాదు, తెలంగాణ గర్వం, మన ఘనత, పోచంపల్లి ఇక్కత్ చీర. ఆ చీర ధరించి ఆవిడ ప్రదర్శించబోతున్నారన్నమాట. ఇది మనందరికీ ఎంత గర్వకారణం కదా. తెలంగాణలో ఎన్నో అద్భుతమైన చేనేతలు ఉన్నాయి, ఆ చేనేతల్లో ఒకటైన పోచంపల్లి ధరించి ఆవిడ నడవబోతున్నారన్నమాట. ఈ ప్రదర్శన కోసం 5 ప్రత్యేక ఇక్కత్ చీరలను నేసి అందించారట. ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్ర చేనేతల్లో ఒకటైన పోచంపల్లిని మరింతగా ప్రసిద్ధి గావించాలని, ఆకర్షించాలనే ప్రయత్నం ఇది. మీరు కూడా తప్పకుండా చూడండి ఆ క్యాట్వాక్ ఎలా ఉంటుందనేది. మే 17 నుండి 22 వరకు ఫ్రాన్స్లో జరిగే క్యాన్స్లో ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అంబాసిడర్ మిస్ రష్మి ఠాకూర్ ధరించి ఆవిడ నడవబోతున్నారు. ఇది ప్రతి నేతన్నకి గర్వకారణం, ఎంతో సంతోషకరమైన విషయం కదా. ముఖ్యంగా పోచంపల్లిలో మగ్గం వద్ద వందలాది గంటలు గడుపుతున్న నేతలందరికీ హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వారందరికీ ఎన్నో నమస్కారాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇది ప్రశ్న మరియు జవాబు ఈ రెండింటికి సంబంధించి. మరి సరైన సమాధానాలు చాలామంది పంపించారు, అందరి పేర్లు చదవలేను కానీ కొందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. భోగ మార్కండే అనిత, ఇది మా ఊరండి అంటూ ఆయన సందేశం పంపించారు భూదాన్ పోచంపల్లి నుండి. సీతాదేవిక ఏశ్రావ్ నగర్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, శిరీష సుమన్ కిస్మత్పూర్ నుండి, నెమ్మా నుండి పునా వెంకటేశం హేమలత, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, పాలెంపోలయ్య అళ్లగడ్డ నుండి, మురహరి యశోద జానకంపేట, భూమిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మన్ గుర్తు నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, సులోచన కరీంనగర్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, అలాగే ఇంకా చాలామంది పంపించారండి సమాధానాలు. తెలంగాణ రాష్ట్రం ఇక్కత్ చేనేత మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి పంపించారు, అలాగే భాస్కర్రావు గారు శ్రీకాకుళం నుండి పంపించారు, చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. ఇదన్నీ మీ పేర్లు చదివినా చదవకపోయినా

మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చేనేత ప్రపంచవ్యాప్తంగా భాసిల్లుతోంది కదా, దానికోసం మనందరం మనకి మనం శభాష్ చెప్పుకోవాల్సిందే. మరి షో టైంలో రెండవ ప్రశ్న అడగబోతున్నాను నేను, శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. దయచేసి వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయకండి, మీరు కొంతమంది చేస్తున్నారు. మీరు అలా చేస్తే నేను పేర్లు చదవలేను. ఇక్కడ మీరు ఏ పేర్లు వస్తున్నాయో ఆ పేర్లు చదవడం చాలా కష్టమవుతుంది కనుక ఇది శ్రోతలు గమనించగలరు. మరి షో టైంలో రెండవ ప్రశ్న వచ్చేస్తుంది. రెండవ ప్రశ్న ఏంటంటే, ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. మన తెలుగు సినిమాల్లో మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ ఏ చిత్రంలో చూసాము? మరి మీకు సమాధానం తెలిస్తే 0402324582 ఈ నంబర్కి సందేశం పంపండి.

ఎంత మంది ఈ పాటతో హమ్ చేస్తూ డాన్స్ చేస్తారు చెప్పండి. అట్లీస్ట్ కాళ్ళని ఇట్లా ఇట్లా కొట్టి ఎంత సూపర్గా ఉంటుంది కదా. ఎంత హుషారైన పాట చక్రవర్తి గారు సంగీతం అందించారు. మరి తెలుగు సినిమాల్లో మొదటిసారిగా బ్రేక్ డాన్స్ ఏ చిత్రంలో చూసామని నేను అడిగాను అంటే నేనే క్లూ కూడా ఇచ్చేసాను అనుకోండి. ఎందుకంటే ఇవ్వకుండా నేను ఉండలేకపోయినా పాటని మీకోసం వినిపించాలి అనుకున్నాను. సరైన సమాధానం ఏంటంటే పసివాడి ప్రాణం సినిమాలో 1987 విడుదలైంది ఈ చిత్రం. పసివాడి ప్రాణం సినిమాలో ఇప్పుడు మనం విన్నాం కదా పాట, ఆ పాటలో తొలిసారిగా చిరంజీవి గారు విజయశాంతితో కలిసి బ్రేక్ డాన్స్ చేశారు మంచుకొండల్లో. ఎంతమందికి గుర్తొచ్చింది ఆ పాట చెప్పండి. చిరంజీవి, విజయశాంతి, సుమలత, బేబీ సుజిత కలిసి నటించారు పసివాడి ప్రాణం సినిమా. అప్పుడు చాలా హిట్ సినిమా అది. ఇదే సినిమా తమిళ్లోని మలయాళంలో కూడా వచ్చింది. అసలు ఈ చిత్రానికి మూల అంటే మాతృక మలయాళంలోదే. కాకపోతే ఏంటంటే విశేషం, ఈ 3 సినిమాల్లోని బాలనటిగా ఒక్కరే నటించారు, తనే బేబీ సుజిత. మరి సరైన సమాధానాలు నాకు తొందరగా వచ్చిన వాళ్ళ కొందరు పేర్లు. ఎంతమంది పంపించారు తెలుసా? మీకు తెలుసా? దాదాపు 70-80 మంది పంపించారు సరైన సమాధానాలు. నేను ఎలా చదవగలను ఇంతమంది పేర్లు చెప్పండి. సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళ పేర్లు: దివాకర్ ఉమ్మడి నుండి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్, పాషా కాకతీయ వరంగల్ నుండి, శ్రీనివాస్ పిర్జాది కూడా, త్రిశూల్ కుమార్ మల్కాజ్గిరి నుండి, పోలేపల్లి శ్రీనివాస్ గారు, రాజన్న సిరిసిల్ల నుండి, అనంతయ్య, హర్షిత్ నాగరాజ్ నావేటి హైదరాబాద్ నుండి పంపించారు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, మధుకర్ నందిపేట నుండి, చిలుకు నారాయణ అనసూయ, జాన్కంపేట్ అప్పలరాజు గారు పెడ నుండి, స్వర్ణలత శ్రీనివాస్ పార్సిగుట్ట, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, విజయకుమార్ కోటి నుండి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి, వెంకటేశం హేమలత నెమ్మా నుండి, అలాగే కాంచన కిట్టు కీసరా, ప్రేమ్నాథ్ కళావతి గారు ఆర్మూర్ నుండి, ఇంకా చాలా మంది పంపించారండి సమాధానాలు. సమాధానాలు పంపించిన మనందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి షో టైం వింటున్న ప్రతి ఒక్క శ్రోతకి మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ చెప్తోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఎందుకంటే షో టైంలో పాల్గొనడమే పెద్ద విషయం కదా. మరి షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేస్తోంది, శ్రోతలందరూ సిద్ధం అనుకుంటున్నాను. స్టూడియో క్లాక్ల సమయం 1:38 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు ఒక గమ్మత్తైన ఇంటరాక్టివ్ ప్రశ్న, జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది కాదు, సినిమాకి సంబంధించింది కాదు. ప్రశ్న ఏంటంటే, అమ్మ చేతి వంట అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అమ్మ అంటేనే కమ్మతనం, అమ్మ చేతి వంట అంటేనే అమృతం అని చెప్పాలి. మనకు చిన్నప్పటి నుండి అమ్మ తన గోరుముద్దలు తినిపిస్తూ పెద్దయ్యాక కూడా బోలెడని స్పెషల్ వెరైటీస్ చేసి మనకి పెడుతూ ఉంటుంది కదా. అయితే ప్రశ్న ఏంటంటే, మీకు మీ చిన్నతనం నుండి కావచ్చు ఇప్పుడు కావచ్చు బాగా గుర్తుండిపోయిన మీ అమ్మగారి చేతి వంట, స్పెషల్ వంట ఏంటో నాకు పంపిస్తారు కదా. ప్రశ్న మరొకసారి చెప్పనా, మీకు చిన్నతనం నుండి లేదా ఇప్పుడు ఎప్పటికీ అమ్మ అంటే గుర్తుకొచ్చే ఒక వంట ఉంటుంది, నాకు కూడా ఉంది, నేను మీ అందరూ పంపించాక చెప్తాను. మరి అమ్మ అంటే గుర్తుకొచ్చే ఒక వంట ఏంటో నాకు మీరు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అబ్బాయి గారు చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం కీరవాణి, రచన వెన్నెల కంటి. ఏంటండి బాబు ఆ సందేశాలు! అసలు మీరు పంపించిన డిషెస్ చూస్తుంటే, ఆ పదార్థాలన్నీ చూస్తుంటే నాకు చాలా ఆకలిస్తుంది. ఎంత అద్భుతంగా రెస్పాండ్ అవుతారు! ముందు నేను మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ నా జోహార్లు చెప్తున్నాను వివిధ భారతి శ్రోతలందరికీ. అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. మరి ప్రశ్న అలాంటిది, అమ్మ చేతి వంట అంటే అమ్మ గుర్తొచ్చింది కదా, నాకు కూడా మా అమ్మ గుర్తొచ్చింది. అయితే నేను అందరి సమాధానాలు చదివే ప్రయత్నం చేస్తాను. పంపించిన వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ పంపించకండి, పంపిస్తే అది కిందకు వెళ్ళిపోతుంది. మరి ఎస్ఎన్ మూర్తి గారు, నాకు మా అమ్మ చేసే పాలపూరి అంటే చాలా ఇష్టం అంటున్నారు. కాకతీయ పాష వరంగల్ నుండి టమాటో చట్నీ అంటే ఇష్టంట. భాను మియాపూర్ నుండి గోంగూర పచ్చడి ఇష్టం అంటున్నారు. వినండి అసలు ఒక్కొక్కళ్ళు రాసిన పదార్థాలు. గుత్తి వంకాయ కూర మా అమ్మ చేతి వంట నాకు చాలా ఇష్టం అంటున్నారు. భూదాన్ పుచ్చంపల్లి నుండి భోగ మార్కండే అనిత. ఇంకా గోంగూర పప్పుట త్రిశూల్ కుమార్ మల్కాజ్గిరి నుండి. పొంగలి మా అమ్మ చేసే పొంగలి నాకు ఇష్టం అంటున్నారు. జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి. బిసిబిళ్ళేబాత్ రమణీ సుబ్బారావు గారు పంపించారు సికింద్రాబాద్ నుండి. అమ్మ చేసే బిసిబిళ్ళేబాత్, అబ్బా ఎంత బాగుందండి. ఇక మా అమ్మగారు చేతి వంట మర్చిపోలేను, అద్భుతమైన చేపల కూర వండి పెట్టేది అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి. నమస్కారం మేడం అంటున్నారు. మీకు కూడా నమస్కారం సార్. బెండకాయ కూర చాలా బాగా చేస్తారు మా అమ్మ అంటున్నారు. చింత శ్రీనివాస చేపల్లి నుండి. పప్పుచారు భూదాన్ పోచంపల్లి నుండి భోగా సాయి మరియు విజయ్ రాస్తున్నారు. మరి వంకాయ కారం పెట్టిన కూర మా అమ్మ చాలా బాగా చేసేవారు, అది నాకు చాలా ఇష్టం అంటున్నారు. మహాలక్ష్మి గారు ఎప్రాల్ నుండి. వెల్దుర్తి నరసింహాచారి మరియు వారి కుటుంబ సభ్యులు మనకి సందేశం పంపించారు. ఏంటంటే పాలకూర పప్పు, అమ్మ చేసే పాలకూర పప్పు నాకు చాలా ఇష్టం. మరి అలాగే నీతి రవ్వ లడ్డు, బాబలే ఉందండి నీతి రవ్వ లడ్డు బాగా చేస్తారట. సయ్యద్ హైదర్ హైదరాబాద్ నుండి మనకి పంపించారు. అమ్మ ఇప్పుడు లేరు కానీ అమ్మ వండే చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్. పోలేండి అమ్మని గుర్తు చేసుకున్నాం ఇలాగా. వంకాయ టమాటా అమ్మ వంట అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు పోలేపల్లి శ్రీ.

0: నమస్కారం. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి చేపల పులుసు అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు, అలాగే చక్కెర పొంగల్ అమ్మ బాగా చేసేది రాణి మూర్తి సురారం నుండి మనకు పంపించారు. మా అమ్మ వంట పప్పుచారు మా అమ్మ అంత బాగా చేస్తారంటున్నారు. భూదాన్ ఇక్కడ నుండి, భువనగిరి నుండి కొండ యాదగిరి మరియు ఉమేష్ సర్వపిండి, సర్వపిండి మా అమ్మ బాగా చేస్తారంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు మైదంపల్లి నుండి, ఇంకా ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, అవన్నీ కూడా చదివే ప్రయత్నం చేస్తాను ఒక చిన్న కమర్షియల్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. మరి షో టైంలో నేను అడిగాను మీ అమ్మగారి చేతి వంట బాగా గుర్తున్న వంట ఏంటి అని. మరి మినపప్పు ఉల్లిగడ్డ కూర చాలా ఇష్టం అంటున్నారు దుర్గాప్రసాద్ గారు, సత్యనారాయణ వరప్రసాద్, అలాగే మహాలక్ష్మి గారు. అమ్మ చేతి ఉగ్గు నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు. నిజమే కదండి, మొదటిసారిగా తల్లి తినిపించే ఉగ్గుని ఎవరు మర్చిపోగలరు. ఇంకా పాలకూర పప్పు, ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే అందులో మామిడికాయలు ముక్కలు తరిగి పప్పులో వేసేది తింటుంటే ఎంత బాగుండేది, నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ గారు మనకు సందేశం పంపించారు. నా చిన్నతనంలో అమ్మ కట్టెల పొయ్యి మీద పప్పు చారు చేసేది, ఆ వాసనకే ఇంకా తినాలి ఇంకా తినాలనే ఉండేదంటే. ఇప్పుడు ఈ సందేశాలన్నీ చదువుతుంటే నాకు కూడా చాలా ఆకలిస్తుంది, నాకు కూడా తినాలనిపిస్తుంది. ఈ సందేశం మనకు పంపించారు గజ్వేల్ నుండి శైల వెంకటేష్, సుగ్నా రామ్ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే స్వీట్ మైసూర్ పాక్ బాగా చేసేవారు అంటున్నారు చోడవారు ప్రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుండి మనకు సందేశం పంపించారు. మరి దస్తగిరి సంధ్య గారు ఏమంటున్నారంటే పప్పు చికెన్ మా అమ్మ బాగా చేసేది, నాకు అది బాగా గుర్తు. కూరాకు చారు అంటూ సుజాత ఆర్ గణేష్ రాజాజీనగర్ నుంచి పంపించారు. అమ్మ అంటే గుర్తుకొచ్చే వంట మాకు చేపల కూర అంటున్నారు బ్రహ్మయ్య కర్నూలు జిల్లా నుండి, చాలా సంతోషం. అలాగే నార్కెట్పల్లి మండలం నిమ్మాని నుండి పున్న వెంకటేశం, హేమలత పంపించారు ఏంటంటే ఆలుగడ్డ ఫ్రై ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆలుగడ్డ ఫ్రై మా అమ్మ చాలా బాగా చేసేదండి, ఇప్పటికీ కూడా నాకు ఆ రుచి నా నోట్లో ఉంది అంటున్నారు. పరమాణం మా అమ్మ బాగా చేసేది అంటున్నారు దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి కృష్ణమ్మ. అలాగే మా అమ్మ చేసిన వంకాయ కారం పెట్టిన కూర చాలా ఇష్టం అంటున్నారు అనుపమ గారు, ఎక్కడి నుంచో రాయలేదు ఆవిడ. రాగి ముద్ద ఉలవచారు చాలా బాగా చేసేది అమ్మ వంట అంటున్నారు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుండి. అలాగే కొత్తగూడ నుండి యాకూబ్ బాషా నూజహాన్ పంపించారు, అమ్మ చేసే బగారా గోంగూర మటన్ అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. అసలు అమ్మ అమ్మే కదండి, ఏం చేసినా బాగుంటుంది, కానీ అమ్మ స్పెషల్ డిష్ అంటే కొన్ని గుర్తుంటాయి. ఇంకొన్ని సందేశాలు వచ్చాయి, ఒక పాట తర్వాత ఆ సందేశాలన్నీ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అమ్మ అంటేనే ఒక ఎమోషన్ కదా. అసలు ఎంతోమంది చాలామంది సందేశాలు పంపించారు మా అమ్మని గుర్తు చేశారని. అమ్మని ఎప్పుడు మర్చిపోకూడదండి, మనతోనే ఉంటుంది అమ్మ. మనం ఉన్నామంటే మన ఉనికికి కారణమే అమ్మ. నాకు కూడా మీ అందరి సందేశాలు చూశాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ చేత వంట చేయించుకొని తినాలని ఆతృతగా ఉంది. యమలీల చిత్రం నుండి అద్భుతమైన పాట విన్నాము. సంగీతం కేవి కృష్ణారెడ్డి గారు, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అయితే చాలామంది సందేశాలు పంపించారు, అత్తేసరి అన్నం నూకలతో తయారు చేసిన వేడివేడిగా జావ, ఆ జావలో మామిడికాయ పచ్చడి వేసుకొని తినేవాళ్ళం, అది మా అమ్మ చేసి పెట్టేది అంటున్నారు. బీరెల్లి శ్రీనివాస్ విజయలక్ష్మి షాపూర్ నుండి, అలాగే అప్పలరాజు గారు పెడ నుండి, చింతపండు పులిహార మా అమ్మ చాలా బాగా చేసేదండి అంటున్నారు. నాకు కూడా ఫేవరెట్ అండి. ఇక మంగ భాస్కర్ గారు సికింద్రాబాద్ నుండి పంపించారు, అమ్మ చేసిన పప్పుచారు ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మనకి పంపించారు ఆళ్ళగడ్డ నుండి పాలెం పోలయ్య గారు పంపించారు, చింతపండుతో తయారు చేసిన కోడిగుడ్ల కూర మా అమ్మ చాలా బాగా చేసేది, టేస్టీగా చేసేది అంటున్నారు. ఇంకా మనకి మినప జొన్న రొట్టె అంటూ వాణి లింబాద్రి నందిపేట నుండి పంపించారు, తొగరపప్పు టమాటా ఇందులో నూనె పోయేది, సూపర్గా వంట చేసేది మా అమ్మ. మా అమ్మ ఇప్పటికీ ఉంది, చాలా సంతోషం అండి అమ్మతో

సంతోషంగా గడపండి. మా అమ్మ నాకు పెట్టే పెరుగన్నం అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. అమ్మ ఏం పెట్టినా బాగుంటుందండి. అలాగే పీర్జాది కూడా శ్రీనివాస్ గారు మనకి పంపించారు, అమ్మ పాయసం బాగా చేసేది, నాకు చాలా ఇష్టం అంటాను. నా చిన్నతనంలో మా అమ్మగారు వండిన కోడిగుడ్డు కూర అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. ఎక్కడి నుండి అంటే మధుకర్ నందిపేట నుండి, నిజామాబాద్ నుండి పంపించారు. అలాగే అమ్మ చేతి వంట ఏదైనా బాగుంటుంది అంతే కదా, స్పెషల్ అయితే మొక్కజొన్న గారెలట. మరి ఈవిడ రాధా గారు పంపించారు మనకి, ఎక్కడి నుంచో తెలీదు. మా అమ్మ చేతి వంట అంటే చేపల కూర గుత్తి వంకాయ కూరతో చాలా బాగా చేసేది, ఇప్పటికీ చాలా ఇష్టంగా తింటామంటున్నారు. అమ్మని గుర్తు నుండి లక్ష్మీనారాయణ గారు, అమ్మ చేసే వంటలన్నీ అద్భుతం, దోసకాయ టమాటా కూర చాలా బాగుంటుంది అంటున్నారు. ఆర్వి గారు ఎక్కడి నుంచో రాయలేదు మనకి, మా అమ్మ అన్నీ బాగా చేస్తారండి కానీ మునక్కాయ కుడుములు చాలా బాగా చేస్తారంటున్నారు. అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి పంపించారు మనకి. రవ్వ లడ్డు మైసూర్పాక్ అబ్బా బాగున్నాయండి, ఎవరు సిహెచ్ హనుమంతరావు గారు పంపించారు. ఇంకా మనకి జానకంపేట నుండి చిలుక నారాయణ గారు, అనసూయ గారు పంపించారు, అమ్మ ఏం చేసినా బాగుంటుంది అంటున్నారు. చాలా సంతోషం. చిక్కుడు పప్పుతో పప్పుచారు చాలా బాగా రుచిగా వండేది అమ్మ అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే అమ్మ వంట గుర్తు రావాలి అంటే చేపల కూర అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రారం నుండి రాపర్తి నర్సింగ్. నమస్కారం పద్మిని మేడం గారు, అమ్మ చేతి వంట గురించి మంచి ప్రశ్న అడిగారు. నమస్కారం అండి, జైనుద్దీన్ గారు పంపించారు మనకి. అలాగే భాస్కర్ గారు శ్రీకాకుళం నుండి చేపల కూర మా అమ్మ వండేదంటే చాలా ఇష్టం అంటున్నారు, అమ్మ చేతి వంటలన్నీ అద్భుతాలేనండి అంటున్నారు. భగీరథ్ గారు రాపర్తి నుండి. ఇంకా మా అమ్మ పప్పు కట్టు బాగా చేసేది అంటున్నారు రాగి శంకర్ భీమ్గల్ నుండి. మా అమ్మ అన్నీ బాగా చేస్తారండి అని అంటున్నారు రమణ గారు బోయిన్పల్లి నుండి. జొన్న రొట్టెలు చేపల పులుసు అంటున్నారు కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ గారి నుండి, నిజామాబాద్ నుండి. గుత్తి వంకాయ కూర చాలా బాగా అమ్మ వండేది మా అమ్మ జిబ్లిక్పల్లి నుండి. చిక్క చక్రపాణి చందన. అలాగే ఇవాళ వంటల పేర్లు చదువుతూ మీరెంత ఆకలిగా ఉంటారో పద్మిని గారు అంటున్నారు. నాకు మా అమ్మ చేసే కొత్త మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అంటున్నారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. అలాగే మా అమ్మ చేసే అన్ని వంటలు ఇష్టం అంటున్నారు మేరా సాయిల్ గారు. నారింజకాయ పప్పు బాగా చేస్తుంది అంటున్నారు బాలకృష్ణ గారు నర్సంపేట నుండి. అలాగే కల్వకుర్తి నుండి నాటుకోడి కూర అంటున్నారు నేనూరు కళ్యాణాచారి గారు. అలాగే నందిపేట నుండి అమ్మ చికెన్ బాగా చేస్తుంది. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి కానీ సమయం ఏమో అయిపోతుంది. అమ్మ ఏం వండినా బాగుంటుంది అంటున్నారు దమ్మోజ్ వెంకటాచారి గారు చిత్రియాల నుండి. అలాగే అమ్మ మాది నల్గొండ జిల్లా మోసంగి గ్రామం, అమ్మ పచ్చి ఆముదాలు వేయించి రోట్లో రుబ్బి ఆవకాయ పెట్టేది, అది చాలా బాగా నచ్చేది అంటున్నారు. చాలా సంతోషం అండి. అలాగే వరంగల్ కాశీబుక్ నుండి దాసి రామచంద్రం గారు, అమ్మ ఏం చేసినా బాగుంటుంది చింతపండుతో నోరూరించే పులిహార చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇంకా లాస్ట్కి మనకు ఒక సందేశం వచ్చింది, మా అమ్మ చేసే వగ్గాని బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం, నిజాంపేట గణేష్ వేదవతి గారు పంపించారండి. చాలా చాలా సందేశాలు పంపించారు ఈరోజు, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మనందరం మరొక్కసారి మన చిన్నతనానికి వెళ్ళి అమ్మని గుర్తు చేసుకున్నాం కదా. అందుకంటే ఇంకేం కావాలి, మీ పేరు చదివినా చదవకపోయినా అందరం ఎంత సంతోషంగా షో టైంలో పాల్గొన్నారు. మెనీ మెనీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తర్వాత శక్తిశీల్లో ఒక అద్భుతమైన శక్తిశీల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. స్టే ట్యూన్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 45 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో శక్తిశీలి

0: లోనిస్తం పద్మినితో. మూడున్నర అడుగుల వామనుడి రూపం అంటూ శరీర ఆకృతిని చూసి అవహేళన చేసిన సమాజమే ఆమె మేధస్సు అజేయమైన సంకల్పబలం ముందు తల వంచి నమస్కరిస్తోంది, సాహో అంటోంది. ఆమె జాతీయ పురస్కార గ్రహీత అయిన ఒక ఐఏఎస్ అధికారిని, ఆర్తి డోగ్రా గారి విజయ పరంపర ఈనాటి మన శక్తిశీలిలో.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.
0: మరి ఈనాటి శక్తిశీలిలో ఒక అద్భుతమైన శక్తిశీలిని మీకు పరిచయం చేస్తానని చెప్పాను కదా. మూడున్నర అడుగుల వామనుడి రూపం అది. కానీ అడుగులు మాత్రం ఆకాశాన్ని తాకే విక్రమార్కుడిలా మెండైన ఆత్మవిశ్వాసం, ఇవన్నీ ఎవరి సొంతమో తెలుసా? ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి సొంతం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్లో జన్మించారు ఆర్తి. తండ్రి రాజేంద్ర డోగ్రా ఇండియన్ ఆర్మీలో కర్నల్, తల్లి కుంకుమ డోగ్రా ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. ఆర్తి పుట్టిన సమయంలోనే వైద్యులు ఆమె శారీరక బలహీనత గురించి చెప్పారు. ఈమె సాధారణ పిల్లల్లో కలవలేదు, దయచేసి వేరుగా పెంచండి అన్నారు. కానీ ఆమె తల్లిదండ్రులు ఆ మాటలను లెక్క చేయలేదు. వైకల్యం శరీరానికే కానీ ఆలోచనలకు కాదని నమ్మి ఆమెను సామాన్యుల పాఠశాలకే పంపించారు. ఆ నమ్మకమే నేడు ఆమెను దేశం గర్వించదగ్గ స్థాయికి చేర్చింది. మరి ఎలా చేర్చింది, వారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మహానటి చిత్రం నుండి ఆ పాట విన్నారు. రమ్య బెహరా ఆలపించిన ఆ పాటకి రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం మికీ జే మేయర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి మన శక్తిశీలిలో ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారి ఇంట్రెస్టింగ్ విషయాలు

0: వారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 809314024030కు సంప్రదించండి.
0: మరి ఆర్తి డోగ్రా గారి తల్లి తండ్రి అందించిన మద్దతు మార్గదర్శకత్వంతో ఐఏఎస్ పరీక్షకి ట్రైనింగ్ తీసుకున్నారు ఆర్తి. లక్ష్య సాధనలో అగ్రగామిగా 2006వ సంవత్సరంలో మొదటి ప్రయత్నంలోనే దేశంలో అత్యంత కఠినమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 56వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించారు ఆర్తి. మరి ఆవిడని అవహేళన చేసిన వాళ్ళందరూ అవాక్కైపోయేలా చేశారు ఆర్తి. అవహేళన చేసిన గొంతులే ఆమె విజయానికి నీరాజనాలు పట్టాయి. ఆ క్షణం కూడా ఆమె ఎత్తు 3.5 అంగుళాలే. అయినా ఆర్తి కీర్తి హిమాలయమంతా ఎత్తుకెదిగింది. మరి ఎంత ఇన్స్పైరింగ్ జర్నీ అయి ఉంటుంది కదా ఆర్తి గారిది, దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం.

0: మనం చిత్రం నుండి అర్జిత్ సింగ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం అనూప్ రూబిన్స్, సాహిత్యం వనమాలి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:27 దాటి 40 సెకండ్లు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆవిడ యూపీఎస్సీ క్లియర్ చేశారు, కలెక్టర్ అయిపోయారు. కలెక్టర్ అయిపోయాక ఆవిడ విశ్వరూపం చూపించడం మొదలెట్టారు. ఎన్నో సంస్కరణలు చేశారు ఆవిడ కలెక్టర్గా ఉన్నప్పుడు. వాటిలో ముఖ్యంగా రాజస్థాన్ క్యాడర్ అధికారినిగా ఆర్తి గారు చేపట్టిన సంస్కరణలు సేవాపథంలో విప్లవాత్మక అడుగులే వేశారని చెప్పాలి. ఆమె చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్త ప్రశంసలు అందుకుంది. ఆ ఉద్యమం పేరు చెప్తాను, ఒకవేళ దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు వాట్సాప్ సందేశం పంపించండి. రాజస్థాన్లో బికనీర్లో కలెక్టర్గా ఉన్నప్పుడు ఆర్తి గారు పరిశుభ్రత కోసం బింకో బికానో అనే ఒక ప్రచారం ప్రారంభించారు. దాని పేరు బింకో బికానో. మీకు ఈ బింకో బికానో గురించి ఏమైనా తెలిస్తే నాకు 0402324082 ఈ నంబర్కి సందేశం పంపించండి.

క్షేమమా నాయన అంటూ బాలుగారు పాడిన ఆ అద్భుతమైన పాట విన్నారు కదా. రుక్మిణి చిత్రం నుండి ఆ పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అద్భుతమైన సంస్కరణలు చేశారు ఆవిడ. అయితే బంకో బికానో అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు అని చెప్పుకున్నాం కదా, దాని గురించి చెప్తాను. ఈ ప్రచారం కింద బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయవద్దని ఆమె జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజలు ఊరుకుంటారా, వారు చేసేవేవో వారు చేస్తారు, కానీ చాలా పట్టుబట్టి ఆ అలవాటుని మాన్పించారట ఆర్తి డోగ్రా. దానికోసం ఎన్నో కిలోమీటర్లు నడిచారు, పాదయాత్ర చేశారు. నడుస్తున్న వాళ్ళ ఆవిడ బాట మీద పూలు జల్లారట. ఆర్తి డోగ్రా గారంటే అంతగా అభిమానించేవారట రాజస్థాన్ రాష్ట్రంలో. అయితే ఈ ప్రచారాన్ని కేవలం ఆ బికనేర్కే పరిమితం చేయలేదు ఆర్తి గారు. 195 గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా నిర్వహించారు ఈ బంకో బికాను, అంటే బహిరంగ మల విసర్జన చేయకుండా ఆపడం అన్నమాట. ఇది మంచి రిజల్ట్ ఇచ్చింది, మంచిగా ప్రసిద్ధిగా చేసింది, తర్వాత విజయవంతమైంది. ఆ తర్వాత పొరుగు జిల్లాలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాయి, అవి కూడా అవలంబించడం మొదలెట్టాయి. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, మన దేశ ప్రభుత్వం ఎంతగానో చెప్తోంది బహిరంగ మల విసర్జన చేయొద్దు, లేదా అన్ని రకాలుగా మన చుట్టూ ఉన్న పరిసరాల్ని మనం శుభ్రంగా పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తున్నా సరే, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పాతకాలపు పద్ధతులను అవలంబిస్తూ అనారోగ్యాల పాలిటవుతున్నారు జనాలు. అలాంటి వాళ్ళని చైతన్యపరచడానికి ఆర్తి డోగ్రా గారు నడుం కట్టారన్నమాట. మరి అంతేనా, మరి బాగా రిజల్ట్ వస్తోంది, 195 గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా నిర్వహిస్తోంది, అది పొరుగు జిల్లాల్లో కూడా పాకింది, వాళ్ళు కూడా ఇలా మొదలెట్టారన్నమాట బహిరంగ మల విసర్జన చేయకుండా ఉండటానికి. మొబైల్ సాఫ్ట్వేర్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, పురోగతిని పర్యవేక్షించడం వంటి కార్యక్రమాలు భారీగా చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా ఆవిడ దగ్గరుండి చేసుకునేవారట. మరి అంత ఐఏఎస్ క్యాడర్ అయినా సరే పక్క వాళ్ళని పురమాయించి మీరు చూడండి అని చెప్పచ్చు కదా, లేదు, ఆవిడ దగ్గరుండి పర్సనల్గా అందరి చేత కలిసి కట్టుగా సమిష్టిగా పనిచేశారు. కాబట్టే మరి ఆర్తి డోగ్రా ఐఏఎస్ గారు జాతీయ స్థాయిలో ఉత్తమ ఐఏఎస్ అధికారిణిగా పురస్కారం పొందారు. మరి ఇంకా ఉన్నాయి ఆవిడ గురించిన ఎన్నో అద్భుతమైన విశేషాలు, ఆవిడ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం మన శక్తిశీలిలో.

రాగాలు చిత్రం నుండి స్వీయ సంగీత దర్శకత్వం రచనలో కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:40 దాటి 40 సెకండ్లు. ఐఏఎస్ అధికారి, జాతీయ పురస్కార గ్రహీత ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆర్తి డోగ్రా గారు తన జీవితం అంతటినీ ప్రజాసేవకి అంకితం చేశారు. వారు వివాహం చేసుకోలేదు. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో ఆమె బహిరంగ మల విసర్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టిన తర్వాత అదే రాష్ట్రంలో జోధ్పూర్లో డిస్కామ్లో డైరెక్టర్గా పనిచేయడం మొదలుపెట్టారు ఆర్తి గారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ

ఐఏఎస్ అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఎందుకంటే అసలు అప్పటి వరకు డిస్కామ్లో డైరెక్టర్గా మహిళల్ని పరిచయనిచ్చేవారు కాదుట. ఈవిడే తొలి మహిళా ఐఏఎస్ అధికారి, అలా రాజస్థాన్ రాష్ట్రంలో జోధ్పూర్లో డిస్కామ్లో పనిచేసేది. అయితే అజ్మీర్లో కలెక్టర్గా ఉన్న సమయంలో ప్రజాస్వామ్య రక్షణలో భాగంగా దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఆర్తి డోగ్రా. దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ప్రతి ఈ మన ఎలక్షన్స్ టైంలో

0: కార్యక్రమాలు నిర్వహించారు ఆర్తి డోగ్రా. దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి, ప్రతి ఈ మన ఎలక్షన్స్ టైంలో, అంటే ఆ టైంలో ప్రతి పోలింగ్ బూత్లో ప్రత్యేక వసతులు కల్పించారట దివ్యాంగులందరికీ. దాదాపు 17,000 మంది దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు. అంటే వాళ్ళకి కాస్త కష్టంగా ఉంటుంది, అన్ని చోట్ల వెళ్ళిపోయినట్టు వెళ్ళడం, మనం నడిచినట్టు వెళ్ళడం, వాళ్ళకి కొన్ని సౌకర్యాలు మనం కల్పించాలి వాళ్ళు వచ్చి ఓటు హక్కు నిర్వహించాలి అంటే. అప్పటి వరకు ఉన్న చాలామంది ఐఏఎస్ అధికారులైనా ఎవరైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరు వారిని అంతగా పట్టించుకోలేదట. కానీ ఆర్తి డోగ్రా వచ్చాక అలా 17,000 మంది దివ్యాంగుల్ని ఓటు హక్కు కల్పించేలా వినియోగించేలా చేశారట. ఎంత గొప్ప విషయం కదా అది. అంతేనా, లింగ సమానత్వం కోసం, అంటే పురుషులు మహిళలు ఇద్దరూ సమానమనే అని చెప్పి లింగ సమానత్వం కోసం ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా కుమార్తెలు అమూల్యమైన వారు అనే పురస్కారం, అంటే ఇంగ్లీష్లో డాటర్స్ ఆర్ ప్రెషియస్ అవార్డ్, ఆ అవార్డ్ని కూడా సొంతం చేసుకున్నారు ఆర్తి డోగ్రా గారు. ఎంత గొప్ప విషయం, ఎంత అవహేళన, ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నారు ఆర్తి డోగ్రా. ఆవిడ ప్రయాణాన్ని మనం పసిపిల్ల నుండి గమనిస్తే అసలు చదువుకోవడానికే పనికిరాదన్నారు వైద్యులు. మీరు ఈ స్కూల్లో వెయ్యొద్దు పిల్లని అన్నారు. కానీ తల్లిదండ్రులు అందించిన సపోర్ట్తో, ఆర్తి సంకల్ప బలం తోడై జాతి మొత్తం, మన భారతదేశం గర్వించదగ్గ ఐఏఎస్ అధికారిగా నిల్చున్నారు కదా, అక్కడే మరి ఆవిడని శక్తిశీలి అనకుండా ఇంకెవరిని అనగలని చెప్పండి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుందాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ప్రజాసేవ, సామాజిక న్యాయం పట్ల ఆర్తి డోగ్రా గారికి ఉన్న అచంచలమైన అంకిత భావం ఎంతో ప్రశంసనీయం. సివిల్ సర్వీసెస్ రంగంలో ఆర్తి డోగ్రా ఒక ఆశాదీపం అంటారు సివిల్స్ రాసే విద్యార్థులందరూ. అజ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల అధికారిగా ఆమె కనబరిచిన అత్యద్భుతమైన పనితీరుకు గుర్తింపుగా, అంతేకాదు నిష్కలంకమైన నిష్పాక్షికమైన ఎన్నికల నిర్వహణలో ఆమె కనబరిచిన ఆదర్శప్రాయమైన న్యాయకత్వానికి, సంకల్పానికి 2019 భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం అందుకున్నారు ఆర్తి డోగ్రా. మనిషి ఎదగడానికి బాహ్య సౌందర్యం అవసరం లేదని, అంటే చూడ్డానికి అందంగా ఉంటే సరిపోదు కదా, లోపల మన సంకల్పం మన శక్తి ఏంటో మనకు తెలియాలి. అదే బాహ్య సౌందర్యం అవసరం లేదని, సంకల్ప బలంతోనే దేన్నైనా సాధించవచ్చని మరొక్కసారి నిరూపించారు ఆర్తి డోగ్రా. ఎందరికో రోల్ మోడల్గా నిలుస్తున్నారు ఈ ఐఏఎస్ అధికారిని. ఆవిడ ఒక అత్యద్భుత సందేశం పంపించారు అందరికీ, మొత్తం మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ. అదేంటో తెలుసా? మనిషి గొప్పతనం శరీర వైకల్యంలో లేదు, శరీర వైశాల్యంలో లేదు. అంటే నువ్వు ఎంత గొప్పగా ఉన్నావు, ఎంత సన్నగా ఉన్నావు, ఎంత లావుగా ఉన్నావు, ఇలా శరీర వైశాల్యంలో లేదు, ఆశయాల ఔన్నత్యంలో ఉంది అంటున్నారు ఆర్తి డోగ్రా. ఎంత గొప్ప సందేశం కదా. నేటి యువతకు ఆమె ఒక స్ఫూర్తి ప్రదాత అన్నట్టే అతిశయోక్తి కాదేమో.

హృదయం చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆ పాట విన్నారు కదా. సంగీతం మాస్టర్ ఇళయరాజా, రచన రాజశ్రీ. మనం ఈరోజు పొద్దున్న గుర్తుకొస్తున్న కార్యక్రమంలో సిరివెన్నెల చిత్రం గురించి కొన్ని అద్భుతమైన విశేషాలు మాట్లాడుకున్నాం. ఆ సమయంలో ఒక మహిళామణి, ఆవిడ కూడా ఒక శక్తిశీలి అనొచ్చు, ఎందుకంటే ఆవిడ రాసిన ఒక కవిత మనకు పంపించారు, నేను తప్పకుండా చదువుతానని కూడా చెప్పాను. ఆ కవితకి గ్రేట్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ గాటా వారు నిర్వహించిన కవితల పోటీలో 2,000 రూపాయల బహుమతి పొందింది ఈ కవిత. అది సిరివెన్నెల గారి గురించి, సిరివెన్నెల సినిమా గురించి. తప్పకుండా చదువుతాను అన్నా అని చెప్పాను, ఆవిడ కూడా మళ్ళీ మనకి సందేశం పంపించారు. ఆ కవిత ఇలా సాగుతోంది. మిసిమి వెన్నెల పదములు కూర్చి కూరిమి వాక్య సంపద చేర్చి కోవెల జయగంటల రవళుల వంటి పవిత్ర భావములను పేర్చి వన్నెలదిద్దిన అలంకారములతో అలంకరించి అలలుగా ఎగిసే చైతన్య స్ఫూర్తిని రగిలించి మారేడు దళములు వంటి భక్తి గీతములతో సదాశివుని అర్పించి పాడారు జంటగా తెలుగు భాష భామినితో కూడి కవిత్వ భాషను

సంగీత గీతమును కత్తి భాషా సౌందర్యమును దర్శించే భాగ్యమును శ్రోతలకు కలిగించి సంగీత హారమును మేలైన సాహిత్య దారముతో అల్లి సతత హరితము వంటి ఆపాత మధుర గీతములను ఇంపుగా వినసొంపుగా అక్షరములు కూర్చి అందించి మా తెలుగువాడు అంటూ గొప్పగా చెప్పుకునేట్టు తన అడుగు జాడను జన హృదయాల్లో నిలిపారు. వినీల సినీ ఆకాశంలో అసమాన్య ప్రతిభా సంపత్తులతో సాటివారిలో మేటుగా మెరిసి ఆరాళ్ళ మెరుగని విలువలు రహదారిలో పయనించి పాటల సిగబంతిని తెలుగు తల్లి జడలో తురిమి కలకాలం నిలిచే గీతస్మృతిని పంచి చేరాడో దివిని సిరివెన్నెల. ఇది మనకి పంపించింది చంద్రకళ గారు దీకొండ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి. ఈ కవిత రాసి పంపించినందుకు వారికి గ్రేట్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ నుండి వారు నిర్వహించిన కవితా పోటీలో 2000 రూపాయలు బహుమతి పొందారు. చాలా అద్భుతంగా ఉందండి చంద్రకళ గారు మీ కవిత. మీరు మాతో ఈ కవితని షేర్ చేసుకున్నందుకు మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి గురించి, ఆవిడ విజయ పరంపర, ఆవిడ ప్రయాణం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. విమర్శలను మెట్లుగా చేసుకొని శిఖరాగ్రాన్ని ఎలా చేరుకోవాలో ఆమె జీవితం మనకి నేర్పుతుంది. ఆర్తి డోగ్రా కేవలం ఒక అధికారిని మాత్రమే కాదు, మహిళా సాధికారత కల్పిస్తూ అపజయాల సాగరంలో అలసిపోయిన వారికి ఒక ఆశాకిరణంగా నిలిచారు. ఇది ఇవాళ్టి శక్తిశీలి. ఆత్మవిశ్వాసం ఆశయ సాధనకి ప్రతిరూపంగా నిలిచిన ఐఏఎస్ అధికారిని ఆర్తి డోగ్రా గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: వకీల్ సాబ్ చిత్రం నుండి సిత్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్. మరి ఇది ఇవాళ్టి శక్తిశీలి ఐఎస్ ఆర్తి డోక్రా గారి గురించి. ఈరోజు మనం ఎన్నో గొప్ప విశేషాలు మాట్లాడుకున్నాం. గుర్తుకొస్తున్నాయిలో సిరివెన్నెల 40 వసంతాల చిత్ర విశేషాలు మాట్లాడుకున్నాం. చైతన్య స్ఫూర్తిలో రేడియో ఉడాన్, దివ్యాంగులు నిర్వహిస్తున్న రేడియో ఉడాన్ గురించి. ఇక ఈట్ఫిట్లో ఎంతో సరదాగా రెండు సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక షో టైం అద్భుతంగా నడిచింది. శక్తిశీలిలో ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకున్నాం. ఇలా శ్రోతలతో మాట్లాడుతూ ఉంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. అంతవరకు నమస్కారం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి, పోటీతత్వాన్ని పెంచడానికి, వికసిత భారతదేశంగా దేశ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి పరిశ్రమ ప్రభుత్వం మధ్య మరింత లోతైన సహకారం ఉండాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా బిజినెస్ రిఫార్మ్ సమ్మిట్ 2026లో పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు భువన్ చంద్ర ఖండూరి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. మాజీ ఆర్మీ మేజర్ జనరల్ అయిన ఖండూరి 2 సార్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రిటైర్డ్ మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ రైల్వే 962 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల క్యూల్ ఝాఝా 3వ లైన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్టు భారతీయ రైల్వే హై ట్రాఫిక్ డెన్సిటీ నెట్వర్క్లో ఒక ముఖ్యమైన భాగం. ఆపరేషన్ సింధూర్, సమాచార నియంత్రణ, దౌత్య సంకేతాలు, ఆర్థిక సంకల్పాన్ని ఒకే సమగ్ర జాతీయ చర్యగా అందించిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈరోజు అన్నారు. నదీ జలాల్లో వాటా సహాయతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని తొలుత ఈ నెల 14వ తేదీన ఏర్పాటు చేశారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఉండడంతో దాన్ని ఈ నెల 21వ తేదీ గతంలో వాయిదా వేశారు. అయితే ఈ నెల 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దాంతో తెలంగాణ విజ్ఞప్తి మేరకు 21న జరగవలసిన సమావేశాన్ని కేఆర్ఎంబి వాయిదా వేసింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రులు జుబ్బల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరికొద్ది క్షణాల్లో మీకెంతో ఇష్టమైన చాయ్తో హాయ్ కబుర్లు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. సమయం 5:05. నేను మీ రోజీ. వేడిగా చిక్కటి చాయ్తో చక్కని మాటలు, పసందైన పాటలు వింటుంటే ఆ మజానే వేరు కదా. ఎండలు మండిపోతుంటే వేడిగా చిక్కటి చాయ్ అంటావేంటి అంటారా? చల్లగా ఏమైనా తాగాలనుందా? పైన భానుడు మండిపోతున్నా, కింద భూగోళం సెగలు కక్కినా చాయ్ తాగకుండా ఉండలేని చాయ్ లవర్స్ ఉంటారన్నమాట. అలాంటి వారి కోసం చెప్తున్నాను. ఎనీవే, చల్లగానో వేడిగానో బట్ మీ మనసుకి హాయినిచ్చే పాటలు వినాలి అంటే ట్యూన్ చేసి ఉంచాలి ఆకాశవాణి వివిధ భారతి.

నువ్వు నేను ప్రేమ చిత్రానికి శ్రేయా ఘోషల్, నరేష్ అయ్యర్ పాడిన పాట విన్నారు. వెన్నెలకంటి అండ్ వేటూరి సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ముందుగా ప్లేయర్స్ అందరికీ వరల్డ్ ఫెయిర్ ప్లేస్ శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆట అంటే చాలా ఇష్టం ఉంటుంది. కొంతమంది ఆ ఆట మీద ధ్యాస పెట్టి ప్రాక్టీస్ చేసి ఎంతో శ్రమపడి నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా తయారవుతారు. ఏ ప్లేయర్కైనా ఓడిపోవాలి అని ఉండదు. కొంతమంది ఆటలో ఓడకూడదు అని అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసమే ఈ ఫెయిర్ ప్లే డే. అయితే అన్యాయంగా ఆడి గెలవకూడదు, అలా గెలిచినా కూడా లాభం ఉండదు అని ఐక్యరాజ్య సమితి 2022 డిసెంబర్ 5 తీసుకున్న నిర్ణయం ప్రకారం 2025 మే 19 ప్రపంచవ్యాప్తంగా మొదటి అధికారిక వరల్డ్ ఫెయిర్ ప్లే డే

ని జరుపుకున్నారు. ఇది సెకండ్ ఇయర్. సో మన లిజనర్స్లో ఎవరైనా ప్లేయర్స్ ఉంటే చీట్ చేయకుండా చక్కగా ఆడండి. ఎప్పుడు చీట్ చేసిన ఆటకి విలువ ఉండదు. ఏమంటారు?

0: escucha. Muy Ramuy. Hey, hey. Do or die. Hey, hey. Ranche de moto, chanche de moto. Wait and see.
1: ¿Ya?
0: Wait and see.
2: Yes, pantam nida nada nida antu sport spirit tho aadal gaani pantaniki poi paga penchukoni adda tharlu matram tokkagudadu. సాయి మూవీ నుంచి దేవిశ్రీ ప్రసాద్, ఎంఎం కీరవాణి, టిప్పు, చంద్రబోస్, స్మిత పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. ఒక బ్యాంకింగ్ స్కామ్ చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీ స్టోరీలో కమెడియన్ సత్య అలాగే వెన్నెల కిషోర్ నటించారు. రితేష్ రాణా డైరెక్ట్ చేసిన ఈ మూవీ పేరు జెట్లీ. May 1 రిలీజ్ అయిన ఈ మూవీ చాలా తొందరగా, అంటే May 25 నుండి ఓటీటీలో స్ట్రీమ్ అవ్వబోతుంది. క్రైమ్కి కామెడీని యాడ్ చేసి తీసిన మూవీస్ కొంతమందికి బాగా నచ్చుతాయి. అయితే ఇలాంటి మూవీస్ని చాలా జాగ్రత్తగా తీయాలి, అప్పుడే హిట్ అవుతాయి. అయితే ఓటీటీలో ప్రేక్షకులు ఈ మూవీని ఆదరిస్తారో లేదో చూడాలి. ఇప్పుడు మీకోసం వండర్ఫుల్ ట్రాక్, స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: కార్తిక్ పాడిన ఈ అద్భుతమైన పాట ఓ మై ఫ్రెండ్ మూవీలో ఉంది. కృష్ణ చైతన్య సాహిత్యానికి రాహుల్ రాజ్ సంగీతం అందించారు.
1: అది యుగళ గీతాల మాధు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 5:26. చాయ్తో హాయ్ కబుర్లో మూవీ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. నేను మీ రోజీ. 70 ఏళ్ల వయసులో ఇంకా యంగ్ గా కనిపిస్తూ జిమ్ లో కష్టపడుతున్నారు ఓ వ్యక్తి. ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా? హీరో చిరంజీవి. ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు అంటే తన నెక్స్ట్ మూవీ లుక్ కోసం. ఎస్, డైరెక్టర్ బాబీతో తన 158వ చిత్రం కోసం జిమ్ లో కష్టపడుతున్నారు చిరు. May 21 సినిమా ఓపెనింగ్ పూజ అయితే జరగబోతుంది. మరి మూవీ టైటిల్, స్టోరీ ఇవన్నీ తెలియాలంటే కాస్త వెయిట్ చేయాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరివాడు చిత్రం నుంచి మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట విన్నారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

రోజీతో మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మూవీ నేమ్ డ్రాగన్. మే 20 ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ని ఈరోజు రాత్రి 11:52 విడుదల చేస్తున్నట్టు మూవీ మేకర్స్ చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మూవీ మేకర్స్ ఇస్తున్న బిగ్గెస్ట్ కానుకంట ఇది. ఈ గ్లిమ్స్ వీడియో డిజిటల్ వేదికలతో పాటు కొన్ని ఎంపిక చేసిన థియేటర్స్లో కూడా ప్రదర్శింపబడుతుందని మూవీ మేకర్స్ అంటున్నారు. విధ్వంసం మరో రేంజ్లో ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు చిత్ర బృందం. చూడాలి మరి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. చాయ్తో హాయ్ కబుర్లు వింటూ మంచి మంచి పాటలు వింటున్నారు. అయితే ఈరోజుకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫ్యామిలీ డాక్టర్స్ ప్రాముఖ్యతను ఈరోజు వివరిస్తుందన్నమాట. నిజంగా ఫ్యామిలీ డాక్టర్స్ ఉండడం ఫ్యామిలీకి చాలా మంచిది. మన ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏదైనా జబ్బు చేసినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళు దాన్ని కనుక్కోవడం, ట్రీట్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ డాక్టర్స్ రోగులతో వ్యక్తిగతమైన నమ్మకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అని ఈరోజు చెప్తుందన్నమాట. అయితే మీ ఫ్యామిలీ అంతటినీ ట్రీట్ చేసే డాక్టర్స్ గనక ఉంటే వారికి ఈరోజు విష్ చేయండి. వాళ్ళు మీ లైఫ్లో ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నారో తెలియజేయండి. సో దట్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటారు?

ప్రేమదేశం మూవీ నుండి కృష్ణకుమార్, శ్రామ్స్, శ్రీనివాస్, అనుపమ, నోయల్, జేమ్స్ పాడిన పాట విన్నారు. భువనచంద్ర సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇది ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: ఎనిమిది వసంతాలు మూవీ నుండి కెఎస్ చిత్ర పాడిన పాట. వనమాలి సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సాహిత్యం అందించారు, సంగీతం అందించారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. నదీ జలాల్లో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం ఈరోజు వాయిదా పడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. హైదరాబాద్లో ఉమ్మడి మహబూబ్ నగర్కు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిత్రులు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు పాలమూరు పోరయాత్ర పేరిట పాదయాత్ర చేస్తామనడం విడ్డూరమని వాకిటి శ్రీహరి అన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పి ప్రజల వద్దకు వెళ్లాలని హితవు పలికారు. 2 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని గతంలో కేసీఆర్ అన్నారని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పాదయాత్ర చేసే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని ఆయన చెప్పారు. నదీ జలాల్లో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం మరోమారు వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని తొలుత ఈ నెల 14వ తేదీన ఏర్పాటు చేశారు. అదే రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉండడంతో భేటీని ఈ నెల 21వ తేదీకి గతంలో వాయిదా వేశారు. అయితే ఈ నెల 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దీంతో కేఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ విజ్ఞప్తి మేరకు 21వ తేదీన జరగవలసిన సమావేశాన్ని కేఆర్ఎంబీ వాయిదా వేసింది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కృష్ణా బోర్డ్ చెప్పింది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. 2 విడతల కౌన్సిలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. 9 విడత కౌన్సిలింగ్ సీట్లను జూన్ 6వ తేదీన కేటాయిస్తారు. అదే నెల 9వ తేదీన పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. చివరి విడత కౌన్సిలింగ్ జూన్ 15వ తేదీన ప్రారంభమై 22వ తేదీతో ముగుస్తుంది. జూన్ 27వ తేదీ నుంచి 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహిస్తారు. స్పాట్ ప్రవేశాలను జూలై 1వ తేదీ నుంచి 8వ తేదీల మధ్య పూర్తి చేసుకోవాలని నిర్దేశించారు. ఈ నెల 13వ తేదీన పాలిసెట్ నిర్వహించగా 23వ తేదీలోపు ఫలితాలు వెల్లడించనున్నారు. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కోసం ఉద్యోగుల వివరాలు స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు పింఛన్

వాళ్ళ వివరాలు పోర్టల్లో అప్డేట్ చేయాలని వివిధ విభాగాలను ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ నెల 31 నాటికి వివరాలు అప్డేట్ చేయాలని సూచించింది. జూన్ 2వ తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈహెచ్ఎస్ వివరాల సేకరణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాదిపాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొన్నారు. పోలీస్ తదితర యూనిఫామ్ సర్వీసులకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లపాటు సడలించారు. ఆ తర్వాత మరో 2 ఏళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో భవానీ శంకర్ చెప్పారు. జిల్లాలోని యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టెంపుల్ సిటీలో నిర్మించనున్న లక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో కొండపైన నిర్మించనున్న కళ్యాణ మండపం, దీక్షా పరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, మాడవీధుల్లోకి వెళ్లే కొత్త మెట్ల మార్గానికి కూడా శంకుస్థాపన జరగనుంది. మొత్తం 100 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని ఈవో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో పాలించిన బీఆర్ఎస్, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు తెర వెనుక ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఉనికి కోల్పోతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకరినొకరు కాపాడుకుంటూ నటిస్తున్నాయని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తుందని రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ అన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా ఎగ్లాస్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వం లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఎకరానికి 2 పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. ఈరోజు జనగామ జిల్లా గండి రామారావు ఎత్తిపోతల పథకంలోని లిఫ్ట్1 పంపు హౌస్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నైపుణ్యాభివృద్దితో ఎన్నో అవకాశాలు వస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. యువజన క్రీడా వారోత్సవాల సందర్భంగా నైపుణ్యాభివృద్దిపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ వరకు యువజన క్రీడా వారోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. ఇటీవల విద్యా వారోత్సవాల కింద సమ్మర్ క్యాంపులు నిర్వహించామని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారని ఆమె చెప్పారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. అదే సమయంలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరుగుతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం నిల్వ, తరలింపు ప్రక్రియపై అధికారులతో మాట్లాడారు. జన్ జాతీయ గరిమా ఉత్సవ్ 2026 జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ ఆవరణలో పీఓ రాహుల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనజాతీయ గరిమా ఉత్సవాల్లో భాగంగా మారుమూల గిరిజన ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ఈరోజు నుంచి 25వ తేదీ వరకు గిరిజనుల గ్రామాలకు అధికారులు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారని తెలియజేశారు. మంచిర్యాల జిల్లా బుయ్యారం గ్రామంలో గుడుంబ తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. 30 గుడుంబ తయారీ కేంద్రాలను గుర్తించి 3000 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. 2027 జనగణనలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. జిల్లాలోని చోటుప్పల్లో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.
2027

జనగణన మొదటి విడతలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లాలో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశీపాపురంలో ఈరోజు జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా పర్యటించారు. మల్లెలమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న జనగణన ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రం, సీతారాంపురంలోని శివసాయి రైస్ మిల్ను కూడా తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా రేపు ఆల్ ఇండియా కెమిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు అత్యవసర మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్లు జనగామ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలియజేశారు. విశేషాలు మరొకసారి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. నదీ జిల్లాలో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఈరోజు వాయిదా పడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 20వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 6:20. ఇప్పుడు డ్రైవ్ టైమ్ హిట్స్. ముందుగా కోర్ట్ మూవీ నుండి అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట వింటారు. పూర్ణచారి సాహిత్యానికి విజయ్ సంగీతం అందించారు.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు ఛాంపియన్ మూవీ నుండి రామ్ మిర్యాల పాడిన పాట వింటారు. కాసర్ల శ్యామ్, సాహిత్యానికి మిక్కీ జెమేయర్ సంగీతం అందించారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: డ్రైవ్ టైమ్ హిట్స్ లో నెక్స్ట్ మీరు వినబోతున్న పాట కౌసల్య కృష్ణమూర్తి మూవీ నుండి స్వరా కీర్తన్ మనీషా ఎర్రా పాడిన పాట.

మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: రజనీకాంత్ నటించిన కూలీ మూవీ నుంచి మంచి సాంగ్ విన్నారు కదా.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ఎప్పుడు నిజాలే చెప్పాలని, అబద్ధం ఆడకూడదని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకు చెప్తారు. గొప్ప గొప్ప గురువులు, అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారైన ఎన్నో కథలు మనం వినే ఉంటాం. కానీ ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. మనలో చాలామంది చిన్న చిన్న అబద్ధాల ద్వారా జీవితాన్ని సులువుగా ముందుకు నడిపిస్తారు. అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది కూడా. మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మొదట చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆఖరికి మనం అబద్ధాల కోరుగా మారిపోతాం. మనం అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కనిపెట్టలేరు అనుకుంటాం, కానీ మనం అబద్ధం చెప్తున్న విషయం వారికి అర్థమవుతుంది. వారు మనల్ని ఏ విషయంలోనూ నమ్మలేరు. జీవితంలో నిజమైన విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. బిజినెస్లో కానీ మనం పనిచేసే చోటు కానీ నమ్మకం అనేది విజయాన్నిస్తుంది. ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మనం విజయం సాధించే అవకాశం కూడా కోల్పోయినట్టే. అబద్ధం చెప్పేటప్పుడు మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమేంటి, ఈ అలవాటేంటి అని, అసలు వీళ్లతో ఈ అబద్ధం చెప్పొచ్చా లేదా అనేది కూడా ఒక్కోసారి సందేహం కలుగుతుంది. అబద్ధం చెప్పడం అనేది మనిషి యొక్క సాధారణ లక్షణం కాదు, ఇది మన లక్షణానికి విరుద్ధంగా వెళ్లడమే. అబద్ధం చెప్పినప్పుడు ప్రతి అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన మైండ్ మీద అదనపు శ్రమని సృష్టిస్తుంది. మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది, దాన్నే కర్మ అంటాము. అనేది ప్రకృతి నియమం కూడా. కాబట్టి ఎదుటి వాళ్లకి మనం అబద్ధం చెప్పడం మొదలు పెడితే వారు కూడా మనతో అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మనం నిజాన్ని చూసే అవకాశమే ఉండదు. అబద్ధం చెప్తే లోపల ఎక్కడో దొరికిపోతాము అనే భయం ఉంటుంది. భయం మన లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం చెప్పిన అబద్ధాలు బయటపడినప్పుడు అందమైన బంధాలు కూడా తెగిపోతాయి. ఒక అందమైన బంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కొన్ని అబద్ధాలు సులువుగా వాటిని నాశనం చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక విజయాన్ని, దీర్ఘకాలిక అపజయాల్ని తీసుకొస్తాయి. ఈ అబద్ధాలు మన మైండ్లో ఎటూ తేల్చుకోలేని స్థితిని సృష్టిస్తాయి. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం అంటే ఒక వ్యక్తిని అగౌరవపరచడం సమానం. వారి నమ్మకాన్ని, తెలివిని, వారి ఫీలింగ్స్ని మనం బాధపెట్టినట్టే. ఈ అబద్ధాలు చెప్పడం వల్లే ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. దీనికి బదులు నిజాన్ని ఎంచుకోవడమే సరైన విధానం. నమ్మకమైన వ్యక్తిగా ఉండడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటారా? అసలు ఎప్పుడు అనుకోలేదా? ఎందుకంటే అబద్ధాలు ఎంతగా అలవాటయ్యాయంటే అబద్ధం లేని రోజు ఏదైనా ఉందా అంటే ఉండదేమో అని చెప్పుకోవాలి. అది స్టూడెంట్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, హస్బెండ్ వైఫ్తో అయినా, పిల్లలు తల్లితో అయినా కానీ, తల్లి పిల్లలతో అయినా కానీ, పిల్లలు తల్లులతో అయినా కానీ కాదంటారా? హోంవర్క్ అసైన్మెంట్ చేయనప్పుడు మనం ఏమేమి అబద్ధాలు చెప్తాం మనకే తెలుసు. కాలేజ్ బంక్ కొట్టినప్పుడు ఏం అబద్ధాలు ఇంట్లో చెప్తామో, కాలేజ్లో చెప్తాం, అది కూడా మనకు తెలుసు కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెడితే వైట్ లైస్ కొంతవరకు సిచ్యువేషన్ నుండి మీకు బయటకు తీయడానికి అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తీవ్రంగా అప్పులు ఇవ్వమని వేధిస్తూ ఉంటే అలాంటప్పుడు చిన్న చిన్న వైట్ లైస్ లేదా సిచ్యువేషన్

సిచ్యువేషన్ని బట్టి వైట్ లైస్ పర్వాలేదు, కానీ అబద్ధం ఒక అలవాటుగా మారితే మాత్రము అదొక ఎడిక్షన్ లాంటిది, వ్యసనం లాంటిది, మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు. అలాగే ఆన్ ది అదర్ సైడ్ సత్యం నిజం చెప్పడం వల్ల ఎన్నో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు మన మాట మీద గౌరవం ఇస్తారు, ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటామని వారికి తెలుసు కాబట్టి. మన పిల్లలకి ఆదర్శమైన వ్యక్తులుగా మనం ఉంటాం. నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది. నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది, మన ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది. కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు చేతన్ ఇప్పుడు మీకు వెన్నెల ప్రోగ్రాంలో చెప్తాడు. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి.

0: నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది. నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది, మన ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది. కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు చేతన్ ఇప్పుడు మీకు వెన్నెల ప్రోగ్రాంలో చెప్తాడు. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. మాట మీద నిలబడటం అనేది నిజాయితీ వల్లే వస్తుంది. మీరెవరికైనా ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే అది ఎందుకు చేయలేకపోయారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మనం మాట తప్పితే అది అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించండి. ఆ మాటని మీరు నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే చేయలేను అని ముందే చెప్పేయండి. చాలా చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధం చెప్తారు. పిల్లల మంచి కోసమే అలా చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులే చాలా నమ్ముతారు. అలాంటిది పిల్లలకి అబద్ధం చెప్తే వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా వారు పట్టించుకోరు. కాబట్టి పిల్లలతో నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజాయితీ ఇంటి నుండి మొదలవుతుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవడమే సులువుగా అనిపిస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. తప్పుల విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్పి తర్వాత దొరకకపోవడం కంటే ఇప్పుడు నిజం చెప్పి మన తప్పుని ఒప్పుకోవడం సరైన పద్ధతి. నిజాయితీగా ఉండడం అంటే దాని ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అది బాలేనప్పుడు నిజాయితీగా అది బాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది. జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజాయితీ అనేది ఎదుటి వాళ్ళని సమస్యల్లోకి నెట్టొచ్చు. నిజాయితీ, దయ మధ్య సమస్య వచ్చినప్పుడు దయనే ఎంచుకోండి. నిజాయితీ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. పరిణితి కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి. మన విషయంలో కూడా మన నిజాయితీ కలిగి ఉండాలి. మన బలాలేమిటి, బలహీనతలేమిటి అనేది నిజాయితీగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్ని విషయాలు ఎక్కువగా చేసి చెప్తాం, అది కూడా అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవాలి. మోస్ట్ ఆఫ్ అస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ టెలింగ్ లైస్. అబద్ధాన్ని మానుకోవడం ఎలా? అబద్ధం చెప్పడం కన్నా మౌనంగా ఉండడం నేర్చుకోండి. మనం మాట్లాడుతున్నప్పుడు అవేర్నెస్ కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. రోజు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే నిజాయితీగా ఉండడానికి అవసరమైన మానసిక శక్తి మనకి కలుగుతుంది. ఒక క్లారిటీ అనేది మైండ్లో ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. లైఫ్లో క్లారిటీ అంత ముఖ్యం మనకి. నిజాయితీగా ఉండడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థించడంకైనా ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే దట్ స్ట్రెంగ్తెన్స్ అస్. ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బహిరంగ పుస్తకం వంటిది, ఓపెన్ కళ్ళతో కనిపించే పాత్ర. నిజాయితీ గల వ్యక్తిగా పరిగణించబడటం సమాజం ద్వారా అతని ఆమె జీవితాంతం కలలు కనే ఉత్తమమైన అభినందన. ఒక వ్యక్తి జీవితంలో చిత్తశుద్ధితో, అంకితభావంతో సంపాదించే నిజమైన పాత్ర ఇది. సమాజంలో నిజాయితీ లేకపోవడం విధి. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన పరస్పర సంబంధం లేకపోవడం దీనికి కారణం. నిజాయితీ అనేది నెమ్మదిగా, ఓపికగా నిర్మించబడిన ఒక అభ్యాసం. ఫస్ట్ ఇంట్లో, తర్వాత పాఠశాలల్లో, అందువల్ల పిల్లలు వాళ్ళు పెరుగుతున్న కాలం నుండి నిజాయితీని పెంపొందించడానికి ఇల్లు, పాఠశాల ఉత్తమమైన ప్రదేశాలు. సో దీస్ ఆర్ ద 2 ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ చిల్డ్రన్ లెర్న్ అ లాట్. సో హౌ యూ షేప్ దెమ్ డిపెండ్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ అండ్ ఇన్ ద స్కూల్. సామాజిక ఆర్థిక సమతుల్యతను నిర్వహించడానికి ప్రజలు నిజాయితీ యొక్క విలువ గ్రహించాలి. ఆధునిక కాలంలో నిజాయితీ తప్పనిసరి. ఇదొక వ్యక్తిని ప్రోత్సహించే ఉత్తమ అలవాట్లు ఒకటి. వారి జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికి, నిర్వహించడానికి తగిన సామర్థ్యాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఏవైనా ఇనీక్వాలిటీస్ ఎదుర్కోవటానికి, పోరాటానికి, మన సంకల్ప శక్తిని బలోపేతం చేయడానికి నిజాయితీ ఒక ఇన్స్పిరేషన్గా పనిచేస్తుంది. అందుకే ఈ నిజాయితీ గురించి, వీటి గురించి నేను ఇంత స్టోరీ, ఇంత ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాను. విత్ దిస్ లవ్లీ ఇన్స్పిరేషన్, దిస్ ఈస్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. I will come back in the next program of Venla with more such useful information. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా

కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 6:50. గేమ్ చేంజర్ మూవీ నుండి కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు రామజోగయ్య శాస్త్రి. సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు హిట్ 3 మూవీ నుంచి సిద్ శ్రీరామ్ నూతన మోహన్ పాడిన పాట వింటారు. కృష్ణకాంత్ సాహిత్యానికి మిక్కీజీ మేయర్ సంగీతం అందించారు.

కుబేరా మూవీ నుండి ధనుష్ పాడిన పాట విన్నారు. భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో ప్రారంభమైన 3వ భారత నార్టిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలిజం నుంచి విముక్తమైన ప్రాంతాల అభివృద్ధికి రానున్న 5 ఏళ్లకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఈరోజు ప్రకటించింది. 3వ భారత నార్టిక్ సదస్సు నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్టిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. 2022లో డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జరిగిన గత సదస్సు కొనసాగింపుగా భారతదేశం నార్టిక్ దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్యోద్దేశం. అందులో సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, డిజిటలైజేషన్ వంటి కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టేపా ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ సదస్సు భారతదేశం నార్టిక్ ప్రాంతాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని భావిస్తున్నారు. ప్రస్తుతం నార్టిక్ కూటమితో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $19 బిలియన్గా ఉంది. ఈ సదస్సు భారత్ నార్టిక్ దేశాల మధ్య బహుముఖ సహకారాన్ని మరింత విస్తరిస్తుందని, అలాగే పరస్పరం ఆసక్తి గల ప్రాంతీయ ప్రపంచ అంశాలపై చర్చించేందుకు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐస్లాండ్ ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, డెన్మార్క్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తార్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ది చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన అమిత్ షా 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బస్తర్ను నక్సలిజం నుండి విముక్తం చేసిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ది కోసం కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక శాస్త్రీయమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాయని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం బస్తర్ డివిజన్లోని దాదాపు 200 భద్రతా దళాల శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను షహీద్ వీర్ గుండం ధూర్ సేవా డేరాలుగా మారుస్తారు. ఈ కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణ, పాఠశాలలు, అంగన్వాడీలు, అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ యూనిట్లతో సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తారు. బస్తర్లోని ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఆవు లేదా గేదెను అందజేస్తామని, 6 నెలల్లోగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహకార డైరీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు. దీనికోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. యువత, మహిళల సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బస్తర్ సమగ్ర అభివృద్ది కృషి చేస్తామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అంతకుముందు హోంమంత్రి ఈరోజు జగ్దల్పూర్లో జరిగిన కేంద్ర జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, 4 రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ పరిపాలనాధికారులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య రక్షణ సహకారాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక

బంధాలు మరింతగా పెంచుకోవడానికి, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి అక్కడ జాతీయ రక్షణ మంత్రి అన్గ్యూ బాక్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని ఇరువురు మంత్రులు సమీక్షించడమే కాకుండా ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అంతకుముందు 2 రోజుల హనాయ్ పర్యటన ముగించుకుని రాజ్నాథ్ సింగ్ సియోల్ చేరుకున్నారు. ఆ పర్యటనలో భారత్ వియత్నాం దేశాలు తమ మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు, అమెరికా భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంతో కూడిన యునైటెడ్ స్టేట్స్ అణు పరిశ్రమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశాన్ని మార్చేందుకు అణుశక్తి ల్యాండ్ మార్క్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ శాంతి చట్టాన్ని సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారని, ఈ చట్టం కింద ప్రవేశపెట్టిన సంస్కరణలు వివరించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్పునిచ్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. అంతకుముందు ఏడాది ప్రారంభంలో పరిశ్రమ ఇండస్ట్రీ అనే పదానికి చట్టపరమైన నిర్వచనానికి సంబంధించిన అంశంపై 9 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణలను అత్యున్నత న్యాయస్థానం ముగించింది. దీన్ని అనుసరిస్తూ గత వారం శబరిమల అంశానికి సంబంధించిన విచారణ కూడా ముగించింది. ఆర్జీ కర్ అత్యాచారం హత్య కేసుపై తదుపరి విచారణ జరపాలని కోరుతూ సిబిఐ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం నాడు విచారణ చేపట్టనున్నట్లు కోల్కతా హైకోర్టు ఈరోజు తెలియజేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ ఘోరమైన ఘటనలో 1 ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఈ నేరంపై తదుపరి దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేరానిగాను సంజయ్ రాయ్కు సియాల్డా సెషన్స్ కోర్టు జీవిత ఖైశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2024 ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్జీకర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో విధి నిర్వహణలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం హత్య జరగడం, ఆమె మృతదేహం అక్కడ లభ్యమవడం దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలకు దారితీసింది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ప్రాజెక్ట్ చీతా ప్రగతిని అంచనా వేసేందుకు, భవిష్య కార్యాచరణపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మన దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో చేపట్టిన ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రాజెక్ట్ చీతా. పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం, శాస్త్రీయ ప్రణాళికల ద్వారా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొదటగా 20 చీతాలను ఇక్కడికి తరలించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఆ తర్వాత బోట్స్వానా నుండి మరో 9 చీతాలు తీసుకురావడం ద్వారా దీన్ని మరింత బలోపేతం చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత వైమానిక దళం ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ 3 అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి శ్రీలంక చేరుకున్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను, స్థానిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. శ్రీలంక వైమానిక దళం ఈ విషయం తెలియజేస్తూ, భారత వైమానిక దళాధిపతి ఈ నెల 21 తేదీ వరకు ద్వీప దేశంలోనే పర్యటిస్తారని, పర్యటనలో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ సోమవారం నాడు ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారని తెలియజేసింది. కొలంబోలోని ఎస్ఎల్ఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అమర్ప్రీత్ సింగ్ తన పర్యటనలో భాగంగా పవిత్ర దంత అవశిష్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీలంక సైనిక నౌకాదళ ప్రధాన అధికారులతో కూడా సమావేశం అవుతారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎబోలా వైరస్కు సంబంధించి తాజా నివేదికలు విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే ఎబోలా వ్యాప్తి ప్రారంభమైందని, ప్రస్తుత మరణాల సంఖ్య 131 చేరుకుందని తాజా గణాంకాల్లో తెలియజేసింది. 513 అనుమానిత కేసులు ఇబోలా వైరస్తో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయా లేదా అని నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని కాంగో ఆరోగ్య మంత్రి శామ్యుల్ రోజర్ కాంబా తెలియజేశారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు భారత క్రికెట్ జట్టును ప్రకటించింది.

ఒక వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఇందులో భాగంగా జరుగుతాయి. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తప్పించగా కెప్టెన్ శుభ్మన్ గిల్కు డిప్యూటీగా కేఎల్ రాహుల్ను నియమించారు. జూన్ 6వ తేదీ నుంచి ములన్పూర్లో ఏకైక టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు. తర్వాత 14వ తేదీ నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైలో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం నార్వే రాజధాని ఆస్లోలో 3వ భారత నార్డిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం, ప్రకృతి చికిత్సలో ఉపవాస చికిత్స, డాక్టర్ ఉదయ్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ తమ్ముడు.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవన శీర్షికన ఆరోగ్య పరిరక్షణలో వివిధ వైద్య విధానాలలో ప్రకృతి చికిత్స కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రముఖ ప్రకృతి చికిత్స వైద్యులు డాక్టర్ ఉదయ్ కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మనం వింటుంటాం జాతిపిత బాపూజీ వంటి మహాత్ములు కూడా ఎందరో ఈ ప్రకృతి చికిత్స విధానాన్ని అవలంబించి దీన్ని ఎంతో విధంగా ప్రశంసించారు. ఈ ప్రకృతి వైద్య విధానంలో బేసిక్ ఫిలాసఫీ ఏంటి సార్?
1: మనము ప్రకృతి వైద్య విధానం లోపల మెయిన్గా ఫండమెంటల్ ఏంటంటే బాడీ అనేది మనది పంచభౌతికం. ఈ ఐదుటి యొక్క సమ్మేళనంతో మన యొక్క శరీరం అనేది తయారు చేయబడుతుంది. దాంట్లోనే వైటల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ యొక్క ఐదు పంచభౌతికాల లోపల ఏదైనా సమతుల్యత లోపించినప్పుడు మనకు జబ్బు అనేది జరుగుతూ ఉంటుంది. అది మన యొక్క బేసిక్ ఫండమెంటల్ ఇన్ మన ప్రకృతి చికిత్సా విధానం లోపల. ఈవెన్ చికిత్సలు కూడా మీకు ఈ పంచభౌతికం వాటి ద్వారానే చికిత్సలు జరగబడుతుంటాయి. లైక్ జల చికిత్స ప్లస్ మృతికా చికిత్స, అంటే మట్టితో పాటు మట్టి పట్టీలు, అది కాకుండా ఇతరత్ర ఆహార చికిత్స, ఉపవాస చికిత్స ప్లస్ యోగ చికిత్స, సూర్యరశ్మితో జరగబడే చికిత్స, సూర్యకిరణ చికిత్స, ఇవన్నీ ప్రకృతిలో చికిత్స. వీటి ద్వారా మనము జీవనశైలిలో మార్పులు తీసుకొస్తూ ఈ యొక్క ట్రీట్మెంట్స్ ఇస్తూ ఈ చికిత్సల ద్వారా మనము రోగాన్ని దూరం చేసుకోవడం అనేది ప్రకృతి చికిత్స యొక్క ముఖ్య లక్షణం అన్నమాట.
0: ఉపవాస చికిత్స అంటే మనం లంకణం పరమౌషధం అని మన పెద్దలు చెప్తూనే ఉంటారు. సో ఈ ఉపవాస చికిత్స గురించి మరింత వివరంగా మీరు చెప్పండి.
1: ఉపవాస చికిత్స అనేది మన యొక్క చాలా ప్రాచీన కాలం నుంచి మనకు పెట్టారు. ప్రకృతి చికిత్సలో ఏంటి చేసే ఉపవాసం ఏంటంటే బేసిక్గా ఓన్లీ జలాహారాన్ని తీసుకోమంటాం. ద్రవాహారాలు ఏంటి అంటే చాలా సూటబుల్ ఉన్నటువంటి నిమ్మకాయ నీళ్ళు, తేనె లేదా కొబ్బరి నీళ్ళు, లేదా ఏదైనా పండ్ల రసాలు, ఎలాంటి చక్కెర అలాంటి కలపలేనటువంటి పళ్ళ రసాలు, లేదా పల్చటి మజ్జిగ, లేదా వెజిటబుల్స్తో చేసినటువంటి క్లియర్ సూప్, అంటే అందులో వెజిటబుల్ లేకుండా ఉండేటువంటి క్లియర్ సూప్ కానీ, ఇలాంటివి తీసుకొని ఉపవాసం

0: చేయమంట. ఈ ఉపవాసం అనేది ఎందుకు అంటే, బేసిక్గా జనరల్గా మనము ఉపవాసం చేయించేది ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, జనరల్గా మనం సామాన్యంగా మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే మామూలు ఆకలి ఉండకపోవడము, నాలుక చేదుగా ఉండడము, ప్లస్ వాంతులు వికారము ఇలాంటివి ఉంటాయి, అన్నము సహించకపోవడం, ఇవి కామన్గా ఉంటాయి. అప్పుడు ఏంటంటే మామూలుగా మనం చూస్తుంటాం, ఈవెన్ జంతువులు కూడా మనం ఎప్పుడైనా సిక్ అయినప్పుడు మనం దగ్గర దాని దగ్గర ఏదైనా ఆహారాన్ని పెట్టినప్పుడు అవి జస్ట్ వాసన కూడా చూడవు. కానీ మనము అలా కాకుండా మనం ఇప్పుడు ఆధునిక జీవనంలో మనలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీటి గురించి ప్రత్యేకంగా చెప్పబడడం లేదు. ఏంటంటే పర్వాలేదు, ట్యాబ్లెట్లు మందులు ఇచ్చేసి తర్వాత మీకు ఇష్టం వచ్చింది ఏదైనా తినండి అంటున్నారు. మన జబ్బు ఉండడం వల్ల మన జీర్ణశక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. ఆ జీర్ణం అవ్వకపోవడం వల్ల దాని ద్వారా మీకు టెంపరేచర్ అనేది తగ్గడానికి బదులు ఇంకొద్దిగా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనము ప్రకృతి చికిత్సలో ఏంటంటే లంకనం అంటే ఉపవాసం అనేది మంచి ఔషధంతో సమానం అన్నమాట. మనం ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క ద్రవాహారాలు తీసుకోవడం వల్ల దాంతోపాటు వాటర్ కూడా తీసుకోమంటారు, నీరు కనీసం ఒక 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగమంట ఉపవాసం చేసినప్పుడు. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన శరీరం లోపల మన జీర్ణ యొక్క వ్యవస్థకి రెస్ట్ దొరుకుతుంది. ఈ యొక్క ఎనర్జీని, ఈ యొక్క శక్తిని బాడీ విసర్జన వాటి వైపు మళ్లిస్తుంది. విసర్జన క్రియ అనేది యాక్టివేట్ చేయబడుతుంది. ఆ విసర్జన క్రియ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి మలినాలు ఏదైతే ఉన్నాయో తొందరగా విసర్జింపబడతాయి. అందుకోసమే మనం ఉపవాసం చేయడం వల్ల చాలా వరకు జబ్బులు, ఏదైనా అక్యూట్ డిసీజ్ అంట, చాలా షార్ట్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి, వైరల్ డిసీజెస్ ఉంటాయి, ఇలాంటప్పుడు మనము సెవిటబుల్ ఉపవాసం చేస్తూ మనం టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఒక 90% వరకు మనం ఈ యొక్క చిన్న అక్యూట్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో, వైరల్ ఫీవర్స్ కానీ సీజనల్ ఫీవర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని 90% జబ్బుల్ని ఎక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోనే నయమైపోతాయి.
1: మరి టెంపరేచర్ ఎలా డౌన్ అవుతుంది డాక్టర్ గారు?
0: టెంపరేచర్కు మనం ఏం చేస్తామంటే, ప్రకృతి వైద్యంలో ఉపవాసంతో పాటు మనము కొన్ని సాధారణమైనటువంటి చికిత్సలు ఇస్తాం ఇంట్లోనే. ఏంటంటే మట్ప్యాక్ అంటాం, అంటే మట్టి పట్టి పొట్ట మీద, అంటే బాడీ లోపల టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే పొట్ట మీద మనం ఒండు మట్టి తీసుకొని దాన్ని నానబెట్టేసి దాన్ని ఏం చేస్తామంటే ఒక చిన్న కాటన్ క్లాత్లో వేసేసి మన యొక్క పొత్తి కడుపు మీద మనం వేస్తాం. దాంతో మన శరీరంలో ఉన్నటువంటి వేడిని ఆ యొక్క మట్టి పట్టి ఏం చేస్తుంది, గ్రహించేసి బాడీని కూల్ చేస్తుంది. అది కాకుండా మనం స్పాంజ్ బాత్లు కూడా ఇస్తాం, ఎందుకంటే కోల్డ్ వాటర్లో డిప్ చేసి పూర్తి బాడీకి స్పాంజింగ్ కూడా చేస్తాం, దానివల్ల కూడా టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అది కాకుండా శరీరంలోని మలినాలు బయటకు వెళ్ళడానికి మనము ప్రకృతి చికిత్సలో ఇవ్వబడే చికిత్స ముఖ్యమైనది ఎనిమా అంటాం. ఈ ఎనిమా అనేది ఏంటంటే మన పెద్ద పేగులో ఉన్నటువంటి మలినాలని తీసేయబడుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనము 24 నుంచి 48 గంటల లోపల మనకి టెంపరేచర్ తగ్గుదల మనకు కనిపిస్తుంది, ముఖం ప్రశాంతవంతంగా అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా ఒక 48 అవర్స్ తర్వాత నాలుకలో కొద్దిగా టేస్ట్ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం.
1: జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ చికిత్స తీసుకుంటారు డాక్టర్ గారు?
0: ఏ ఏజ్ గ్రూప్ అని లేదు, మనం చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వారికి ఎనీ ఏజ్ ఎవరైనా తీసుకోవచ్చు ఈ చికిత్స. ఈ చికిత్సకి ఏజ్తో సంబంధం లేదు. ప్రకృతి వైద్యంలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, కేవలం మనము వచ్చే ఒక లక్షణాలకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా కారణాలని పసిగట్టి, ఆ కారకాన్ని పసిగట్టి దాన్ని నిర్మూలించడమే ప్రకృతి వైద్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రకృతి వైద్యంలో ఒకటి అంటారు, రోగం ఎందుకు వస్తుంది? సర్వరోగ మలావశ అంటాం, అంటే అన్ని రోగాలకి కారణము మన శరీరంలో మలంను ఆవహించడం వల్లనే మనకు అన్ని రోగాలు వస్తాయి. మలం అంటే, మలం అనేది మన శరీరానికి అవసరం లేనటువంటి వ్యర్థ పదార్థాలు. అది మన శరీరంలోనే తయారు కావచ్చు, లేదా బయట నుంచి మనం తీసుకునే పదార్థాలతో రావచ్చు, లేదా ఇంకేదైనా సూక్ష్మజీవుల వల్ల కూడా రావచ్చు. ఈ మలినాలని మనము బయటకి పంపించి

0: ఏడ్స్తే మనకు రోగ నిరోధక శక్తి వస్తుంది. అంటే రోగం రావడానికి కారణము మలము, ఆ యొక్క మలినాలని బయటకు తొలగించడమే క్యూర్, డిసీజ్ని క్యూర్ చేయడం అంటాం. అది కాకుండా మనము ప్రకృతి వైద్యం లోపల యోగ చికిత్స అని ఉంటుంది. ఆ యోగ చికిత్స లోపల ముఖ్యంగా ప్రాణాయామం అంటాం. ఈ యొక్క ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా మనము చేసినట్టయితే ఆ యొక్క స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతుంది. ప్రాణాయామం, దాని తర్వాత కొద్ది ఆసనాలు, ఆ తర్వాత మెడిటేషన్. అది కాబట్టి మెల్లగా ఫస్ట్ ఆసనాలు, ప్రాణాయామం, తర్వాత మెడిటేషన్లోకి తీసుకెళ్ళినట్టయితే మానసిక అశాంతికి దూరం తగ్గిపోతుంది. దెన్ మనిషి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వస్తుంది. తద్వారా మనం రోగాన్ని తొందరగా,
1: తద్వారా ఈ చికిత్స కూడా వాళ్ళకి త్వరగా అవుట్పుట్ రావడానికి సహకరిస్తుంది. మరి ఈ ఉపవాసం చేస్తూ ఈ విధమైన చికిత్స తీసుకుంటూ ఆ పర్టికులర్ వ్యాధి బారిన పడ్డ పేషెంట్ ఆ వ్యాధి నుంచి బయటకు వచ్చారని అనుకుందాం, మరి ఈ ఉపవాసాన్ని ఎలా బ్రేక్ చేస్తారు డాక్టర్ గారు?
0: ఉపవాసం అనేది మనం బేసిక్గా ఇంతకుముందు మనము ప్రకృతి వైద్యం లోపల ఒక 15 డేస్ కానీ 20 డేస్ కానీ అలా ఉపవాసం చేయించేవాళ్ళు. తద్వారా కొన్ని అడ్వాంటేజ్లు ఉన్న, చాలా వరకు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎక్కువ కాలం ఉపవాసం చేయడం వల్ల, ఎక్కువ కాలం ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క బాడీ లోపల మెటబాలిజం అంటాం, ఆ మెటబాలిజం అనేది చాలా మందగించబడుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు విని ఉంటారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లను కూడా వచ్చాయి. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మనం ఒక 8 గంటల విండో పీరియడ్లోనే తినాలి, 16 గంటల విండో పీరియడ్లో మనం ఏమీ ఓన్లీ వాటర్ తప్ప ఏమీ తీసుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే జనరల్గా మనము మెటబాలిజాన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆటోమేటిక్గా మెటబాలిజం ఎప్పుడైతే యాక్టివేట్ చేయబడుతుందో శరీరం యాక్టివ్గా ఉంటుందన్నమాట. ప్రకృతి వైద్యంలో మనం ఉపవాసాన్ని చాలా కొద్ది రోజులు మాత్రమే, షార్ట్ ఫాస్టింగ్స్ లాగా ఈ మధ్యకాలంలో మనం ప్రాక్టీస్ చేస్తుంది 3 నుంచి 5 రోజులు, మ్యాక్సిమం 6 రోజుల వరకు ఉపవాసాన్ని పడతాం. ఈ ఉపవాసం లోపల మొదట కేవలం నిమ్మకాయ నీళ్లు, తేనె ఇవ్వడం జరుగుతుంది మొదట్లో. ఆ తర్వాత నిమ్మకాయ నీళ్లు తేనె ఇచ్చిన తర్వాత ఆ యొక్క మనం ఏం చేస్తుందంటే మనకు ఒక నాలుకను అబ్జర్వ్ చేయడం జరుగుతుంటుంది. జనరల్గా మనం ఉపవాసం పెట్టినప్పుడు మొదట్లో నాలుక మీద మనకు ఒక తెల్లటి పొరలాగా వస్తూ ఉంటుంది. అదేంటంటే విసర్జన క్రియ జరుగుతూ ఉండడం వల్ల మన యొక్క తెల్లటి పొరలాగా వచ్చేసి అది మనము వస్తాం. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత మెల్లమెల్లగా అది క్లియర్ అవడము, పింకిష్ కలర్గా మన టంగ్ అవడము జరుగుతూ ఉంటుంది నాలుక. అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఉపవాసాన్ని మనం బ్రేక్ చేయొచ్చు. దెన్ మనం ఏం చేస్తాం, నిమ్మకాయ నీళ్ళ నుంచి నెమ్మదిగా పండ్ల రసాల మీదకి పేషెంట్ని తీసుకెళ్తాం. ఆ పండ్ల రసాలని 1-2 రోజులు మనం పండ్ల రసాల మీద ఉంచిన తర్వాత నెమ్మదిగా ఉడికించిన కూరగాయలు, కొద్దిగా రా సలాడ్స్, మన పచ్చి కూరగాయలు ఇలాంటి వాటి మీదకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జీర్ణశక్తి మెల్లమెల్లగా పెరుగుతున్న కొద్దీ దెన్ మనం నార్మల్గా పుల్కాలు కానివ్వండి, అన్నం కానివ్వండి, ఒక పూట అన్నము, ఒక పూట పుల్కాలు, ప్లస్ ఒక పూట పండ్లు అలా ఇచ్చేసి ఉపవాసాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఉపవాసం అందరూ చేయకు, కొంతమంది కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్రతిదానికి మనం ఉపవాసం అనేది కాదు. ఎస్పెషల్లీ మనము మధుమేహ వ్యాధుల్లో చూస్తుంటాం, అందులోపల మొదటి రకం మధుమేహ వ్యాధి టైప్ 1 డయాబెటీస్ అంట, అలాంటి వాళ్ళు ఉపవాస చికిత్స చేయకూడదు, ఉపవాసం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ లోపల ఇన్సులిన్ అనేది అసలు ప్రొడక్షన్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు హైపోగ్లైసిమియా అనేటువంటి బావిన పడి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు చేయకూడదు. అలాగే కొంతమంది కొన్ని క్యాన్సర్ల బారిన పడిన వాళ్ళు, అలాగే ట్యూబర్క్లోసిస్తో ఉన్నవాళ్ళు, ప్లస్ ఎవరికైతే వారి యొక్క రక్తం లోపల హీమోగ్లోబిన్ అనేది చాలా తక్కువగా 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు కూడా ఉపవాస చికిత్స చేయకూడదు.
1: అయితే ఈ ఉపవాస చికిత్స మీరు ప్రారంభించేటప్పుడు ఈ టెస్ట్లన్నీ చేసుకున్న తర్వాత మీరు ప్రారంభిస్తారు?
0: మొదట్లో మనము బేసిక్ టెస్ట్లు ఉంటాయి మామూలు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ప్లస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇలాంటివి, అవి తీసుకున్న తర్వాతే మనము ఉపవాస చికిత్సకు అవుడా కాదా అన్నది వాళ్ళ యొక్క ఫిజికల్ స్టేటస్ని బట్టి కూడా మనం నిర్ధారణకు

0: ఇంకోటి మెంటల్ స్టేటస్ కూడా ఇంపార్టెంట్. ఉపవాసానికి ముఖ్యమైనది మెంటల్ స్టేటస్, ఫిజికల్ స్టేటస్ కంటే ముఖ్యమైనది. ఎందుకంటే మానసికంగా లేడనుకోండి, ఒక్కరోజు కూడా ఉపవాసం చేయలేదు. మేము చెప్పేది ఏంటంటే ఉపవాసం చేసే రోజులు నార్మల్గా ఉండే విధంగానే ఉండాలి. అంటే తమ పనులు తాము చేసుకుంటూ ఉపవాస చికిత్స చేస్తే ఈజీగా అవుతుంది. అదే మనము రెస్ట్ తీసుకొని ఉపవాస చికిత్స చేశామనుకోండి, మానసికంగా రోగి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఆహారం మీదనే ఉంటుంది, కాబట్టి చాలా వరకు ఫెయిల్యూర్ జరుగుతుంటుంది. సరిగ్గా వాటర్ కూడా తీసుకోకపోవడం వల్ల సాయంకాలానికి మైగ్రేన్ లాంటి హెడేక్ వస్తుంది. ఒక్కోసారి సివియర్ హెడేక్ వచ్చేసి వామిటింగ్స్ కూడా జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి జ్యూసెస్ ద్రవాహారాలు ప్లస్ నీరు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్, అండ్ మానసికంగా కూడా ప్రిపేర్ అవ్వడం అది చాలా ముఖ్యమైనది. డాక్టర్ గైడెన్స్లో
1: థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం.
0: నమస్కారం.

మీరింత వరకు ఆరోగ్య జీవనం, ప్రకృతి చికిత్సలో ఉపవాస చికిత్స, డాక్టర్ ఉదయ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ తమ్ము.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:31. భారతదేశ 6వ రాష్ట్రపతి అలాగే ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి భారత రాజకీయాల్లో అత్యంత ప్రముఖులు. ఈరోజు వారి జన్మదినం. సంజీవరెడ్డి గారిని స్మరించుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.

0: టాగోర్ మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించారు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: అడుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
1: చెంచుకు కట్టాలి రా శిస్త్రు నారు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమంత్రి కొడుతుంది బతికే నీకు శిస్త్రు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు.

0: మేజర్ చంద్రకాంత్ మూవీ నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు. జాలాది సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता है. अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నేడే పునాది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో పనిచేస్తున్న టి శ్రీదేవ్ గారితో పరిచయం వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నీలం సంజీవరెడ్డి జననం 1913 మే 19 అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో జరిగింది. ప్రాథమిక విద్యని మద్రాసులో అభ్యసించగా ఉన్నత విద్యని అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో అభ్యసించారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో 1931లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలం నుండే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారు. నిజంగా ఇది తెలుగువారికి ఎంతో గర్వకారణం.

0: ఎదిగారు. నిజంగా ఇది తెలుగువారికి ఎంతో గర్వకారణం.
1: Darkness came the light.

0: భద్రాచల మూవీ నుండి శంకర్ మహాదేవన్ చిత్ర పాడిన పాట విన్నారు. సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం అందించారు. మీరు వింటున్నారు వివిధ భారతి. మనం తెలుసుకుంటున్నాం నీలం సంజీవ్ రెడ్డి గారి గురించి. నీలం సంజీవ్ రెడ్డి గారు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక అరుదైన పదవులని చేపట్టారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2 సార్లు లోక్సభ స్పీకర్గా పనిచేశారు. స్పీకర్ పదవిలో ఉన్నప్పుడే రాష్ట్రపతి పదవికి ఎన్నికై స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. 1977 జూలై 25 నుండి 1982 జూలై 25 వరకు భారత 6వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. నీలం సంజీవ్ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక భారత రాష్ట్రపతి కావడం నిజంగా విశేషం.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: RRR మూవీ నుండి విశాల్ మిశ్రా పృథ్వీ చంద్ర పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

బొబ్బిలిపులు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు. దాసరి నారాయణరావు సాహిత్యానికి జేవి రాఘవులు సంగీతం అందించారు.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మూడవ భారత నార్టిక్ సదస్సు నార్వే రాజధాని ఓస్లోలో ఇవాళ ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి, 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్కి చేరుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని రాష్ట మంత్రులు జుపల్లి కృష్ణారావు, వాకిట్ శ్రీహరి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్లో ఈ నెల 23 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఏవో భవానీ శంకర్ చెప్పారు. టెంపుల్ సిటీలో నిర్మించనున్న లక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాల సహా మొత్తం 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కోసం ఉద్యోగుల వివరాలు సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు, పింఛనర్ల వివరాలు పోర్టల్లో అప్డేట్ చేయాలని వివిధ విభాగాలను ఆర్థిక శాఖ ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించి 44 సంవత్సరాలకు పెంచింది. తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో పాలించిన బీఆర్ఎస్, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు తెర వెనుక ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో పర్యటించే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం భారత క్రికెట్ జట్టును ఈరోజు బీసీసీఐ ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

0: ఆకాశవాణి వివిధ భారతి సమయం 8:03. మరికొద్ది క్షణాల్లో మస్తీ మజా.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. వరల్డ్ వైడ్ గా జరిగే వింతలు విశేషాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండింగ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం మస్తీ మజాలో. బట్ ఈ పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నేడే పునాది. ఆస్కి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ శ్రీమతి టి శ్రీదేవి గారితో పరిచయం వింటారు. తప్పక ట్యూన్ చేసుకుని ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: కొంచెం మస్తీ, బౌలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ రోజుల్లో అందరూ ఫోటోగ్రాఫర్స్ అయిపోయారు. సెల్ ఫోన్ పట్టుకోవడం, ఫోటోలు తీసేయడం, ఫోన్లో ఉన్న ఎఫెక్ట్స్ ఉపయోగించి ఫోటోలు తీసేసి ఫోటోగ్రాఫర్స్లో ఫీల్ అవుతారు. లేదంటే ఒక పోజ్ పెట్టి నిల్చుంటే ర్యాండమ్గా ఒక 10 క్లిక్స్ ఇవ్వడం, అందులో ఏ ఫోటో బాగుంటే దాన్ని అప్లోడ్ చేయడం, అంతా ఈజీగా చేసేస్తున్నాం టెక్నాలజీ వచ్చాక. బట్ ఇలాంటి రోజుల్లో కూడా ఒక అతనికి 6 డేస్ పట్టిందంట ఒక పర్ఫెక్ట్ పిక్ తీయడానికి. దేన్ని ఫోటో తీశాడో తెలుసుకోవాలి అని ఉంది కదా, ఉంటుంది మరి, తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: మీరు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతి. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒక అతను 6 డేస్ కష్టపడి ఒక పర్ఫెక్ట్ పిక్చర్ తీశాడు అని. ఫస్ట్ అతని గురించి చెప్పుకుందాం. తన పేరు ఆండ్రూ మెక్కార్తీ. ఇతను ఒక అమెరికన్ ఆస్ట్రో ఫోటోగ్రాఫర్. ఇతను తీసిన పిక్చర్ ఏంటంటే సూర్యుడి ముందు నుండి వెళ్తున్న ఒక ప్రయాణికుల విమానం. ఆ పిక్చర్ని తీయడానికి తను 6 రోజులు కష్టపడ్డాడు. పర్ఫెక్షన్ కోసం తను తీసిన ఫోటోలు ఎన్నో తెలుసా? వింటే ఆశ్చర్యపోతారు. 17 లక్షలు. ఎస్, మీరు విన్నది నిజమే, ఖచ్చితంగా 17 లక్షలు. ఫైనల్గా ఒక మంచి అవుట్పుట్ వచ్చింది. ఆ పిక్చర్లో 2 సౌర జ్వాలలు కనిపించడం విశేషం. ఈ పిక్చర్ తన కెరీర్లోనే బెస్ట్ పిక్చర్ అని పోస్ట్ చేశాడు ఆండ్రూ. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా ఎంత డెడికేషన్ కదా వర్క్ పట్ల, హ్యాట్స్ ఆఫ్.

నువ్వే కావాలి చిత్రం నుండి శ్రీరామ్ ప్రభు పాడిన పాట విన్నారు. శ్రీరామ్ ప్రభుతో గోపిక పూర్ణిమ కూడా పాట పాడారు. సిరివెన్నెల సాహిత్యం కోటి సంగీతం.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: ప్రతి బుధవారం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం ప్రసారమవుతుంది కదా, రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో అంశం స్మార్ట్ ఇన్వెస్టర్ యువత ప్లానింగ్. రేపటి ప్రశాంతతకు నేడే పునాది. యాస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ శ్రీమతి టి శ్రీదేవి గారితో పరిచయం వింటారు. తప్పక ట్యూన్ చేసుకుని ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.
3: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

గాను ఏకచిత్ర గానంలో బొమ్మరిల్లు మూవీ నుండి సాంగ్స్ వింటారు. బొమ్మరిల్లు మూవీ నుండి రంజిత్ ఆండ్రియా పాడిన పాట వింటారు. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

లైఫ్లో రెండు విషయాలు తను అనుకున్నట్టే జరగాలి అనుకుంటాడు సిద్ధార్థ్. ఒకటి కెరీర్, రెండు మ్యారేజ్. నచ్చిన అమ్మాయి కోసం వెతుకుతూ పాడిన పాట విన్నారనమాట మీరు ఇంతవరకు. ఇప్పుడు మరో పాట బొమ్మరిలు మూవీ నుంచి. జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ ఆలపించిన పాట. భాస్కర్ భట్ల, రవికుమార్ సాహిత్యానికి, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

0: ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎవరిని చూసినా మనం ప్రేమించిన వ్యక్తే కనిపిస్తారు. ఇక బొమ్మలో కనిపించడంలో వింత ఉంది చెప్పండి.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు

0: మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ప్రతి బుధవారం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో రేపటి అంశం స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్. రేపటి ప్రశాంతతకు నీడే పునాది. ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ శ్రీమతి టి శ్రీదేవ్ గారితో పరిచయం వింటారు.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఏకచిత్రగానం. ఏకచిత్రగానంలో మనం బొమ్మరిలో మూవీ సాంగ్స్ వింటున్నాం. నెక్స్ట్ దేవిశ్రీప్రసాద్ ఆలపించిన భాస్కర్ భట్లర్ రవికుమార్ సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం. ఈ పాట మీకోసం.

ప్రేమలో పడే వరకు తెలీదు. రోజులు ఎలా గడిచిపోతున్నాయో. ఎండల్లో వెనెల కాస్తుంది, కనులు తెరిచి కలలు కట్టారు. పగలు రాత్రి తేడా తెలీదు. అదే అనుభవానికి వచ్చాడు సిద్ధార్థ కూడా. అందుకే ఈ పాట పాడుతున్నాడు.

ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా పాడుకున్న పాట. ఈ పాటని ఆలపించిన వారు మురళి, నవీన్, ప్రియా ప్రకాష్. కులశేఖర్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: యువతకు ఎన్నో బిజినెస్ అవకాశాల గురించి తెలియజేస్తున్న కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు. మరి రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలోని అంశం స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్. రేపటి ప్రశాంతతకు నేడే పునాది. యాస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ శ్రీమతి టి శ్రీదేవి గారితో పరిచయం వింటారు. తప్పక ట్యూన్ చేసుకుని వినండి 9:15 మీ ఆకాశవాణి వివిధ భారతి.

ప్రేమలో కోపతాపాలు అలకలు, ఇక నువ్వు నాకు వద్దు అంటే వద్దు అని అనుకోవడాలు కామన్. అలా అనుకున్న సమయంలో సిద్ధార్థ్ పాడుకున్న పాట. ఈ పాటని ఆలపించిన వారు సాగర్. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: సలలే

0: మధురిమా.
1: ఆకాశవాణి వివిధ భారతి నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది బొమ్మరిల్లు మూవీ నుండి సిద్ధార్థ స్వయంగా పడిన పాట. అనంత శ్రీరామ్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: యువతకు మంచి మంచి ఉపాధి అవకాశాల గురించి తెలియజేసే కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు. మరి రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలోని అంశం ఏమిటంటే స్మార్ట్ ఇన్వెస్టర్ యువత ప్లానింగ్. రేపటి ప్రశాంతతకు నేడే పునాది. యాస్కి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ శ్రీమతి టి శ్రీదేవి గారితో పరిచయం వింటారు. తప్పక ట్యూన్ చేసుకుని ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి రేపు ఉదయం 9:15.
0: అది యుగళ గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: నిన్నే పెళ్లార్త చిత్రం నుంచి వి రామకృష్ణ సౌమ్య పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యం, సందీప్ చోత సంగీతం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నేడే పునాది. ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ శ్రీమతి టి శ్రీదేవ్ గారితో పరిచయం వింటారు. తప్పక ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి, సమయం 9:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీరు తెలుసుకోబోతున్నారు స్మార్ట్ ఇన్వెస్టర్ యువత ప్లానింగ్. రేపటి ప్రశాంతతకు నేడే పునాది. ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ శ్రీమతి టి శ్రీదేవి గారితో పరిచయం వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. ఎదలోని కోరికలను పదిలంగా దాచుకున్న కథానాయకుడికి కథానాయికను చూడగాని ఆ కోరికల్లో కదలిక ఏర్పడిందట. ఆ కోరికలు గువ్వలై ఎగిశాయట. ఎగసి ఎగసి ఎక్కడికీ పోలేదట. మళ్ళీ తన గుండెగూటికీ చేరుకున్నాయట. దానివల్ల నింగిలోని తారలు వెన్నెలలో కలసి తన ముంగిట్లో దిగితే వచ్చే ఆనందాన్ని తాను పొందుతున్నాడట. జరిగిన కథ చిత్రం కోసం శుద్ధ ధన్యాసి రాగంలో స్వరపరిచిన ఈ పాటను స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించారు ఘంటసాల. రచన సి. నారాయణరెడ్డి.

మనసు తెలియకుండానే నీటి తరంగాలపై నావలా తేలియాడుచున్నదట. పైకి లేచిన అలలు ప్రేయసి పాడుతున్న కమ్మని పాటను వింటున్నాయట. అమృతంలాంటి ప్రేమ నీదని ప్రేయసి అంటే సరిగ్గా తెలుసుకున్నావా, అది నిజమైనదేనా అని ప్రియుడు అంటాడు. అందుకు ప్రేయసి, అలాంటి కొంటె మాటలు ఎవరి దగ్గర నేర్చారో అని అడగగా ప్రేయసి ఒరచూపులోనేనని జవాబిస్తాడు ప్రియుడు. తెరపై జమున జగ్గయ్య అభినయించగా ఘంటసాల పీసుశీల పాడిన ఈ యుగళగీతాన్ని సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి యమన్ కళ్యాణి రాగంలో స్వరపరిచారు. రచన ఆరుద్ర.

వలపు తలుపు తట్టగా మెలుకువ వచ్చిన ప్రియుడి మనసు వయసుకు గడియను తీసిందట. ప్రియుడి పిలుపు ఎదలోనికి రమ్మని

పిలుస్తున్నప్పటికీ సిగ్గుమొగ్గలు వేసి వాకిట్లోనే ఆగిపోయిందట ప్రేయసి. ఆ సిగ్గులలోని అందాలను ఆస్వాదిస్తున్న తన మనసు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతోందని ప్రియుడు అంటే, తన మనసు కూడా అలాంటి స్థితిలోనే ఉందని ప్రేయసి బదులిస్తుంది. ఉరకలు వేసే పరువంలో ఉన్న ఆ జంటకు పగలు కూడా రేయిలా తోస్తోందని పాడుకునే ఈ గీతం కొడుకు కొడలు చిత్రంలోనిది. గానం ఘంటసాల పీసుశీల, రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

మబ్బుల చాటునున్న చందమామ అక్కడే దాగితే దాగని, ఎందుకంటే చెంత చేరిన తన రాజుముందు ఆ నెలరాజు అందం కూడా తక్కువేనని నాయిక అంటుంది. నాయకుడు కూడా ఆ వలపుల రేడుకంటే తన చెలి అందం ఇంకా గొప్పదంటున్నాడు. పక్షుల కువకువలను పెదవులపై పొదిగి గుసగుసలాడిన మనసులతో ఆకాశదీపాలు కనుమరుగవుతున్నా చూపులు మాత్రం ఆ గగనం వైపే ప్రసరిస్తున్నాయని సాగిపోయే ఈ యుగలగీతం మూగనోము చిత్రంలోనిది. గానం ఘంటసాల పీసుశీల. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం ఆర్. గోవర్ధనం.

ఒక అందమైన వనంలో కలుసుకునేలా చేసింది. మనోహరమైన మాటలతో, అమృతమయమైన మమతలతో వారిరువురి మదిలో తీయని ఊహలు మెదిలాయట. ఒకరు భావంగా, మరొకరు పల్లవిగా మారి పాటగా సాగిపోతున్న వారిరువురిలో ఒకే రాగం రొగుతోందట. అది ప్రణయరాగం. అలా అలా రాగాల సరాగాలలో ఊయలలూగుదామని ఇద్దరూ కలిసి పాడుకుంటున్నారు. 1978లో శ్రీధర్ దర్శకత్వంలో కమలహాసన్, రజనీకాంత్, జయచిత్ర, శ్రీప్రియ నటించిన వయసు పిలిచింది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం. రచన ఆరుద్ర, సంగీతం ఇళయరాజా.

ప్రణయజీవులు విరహవేదనను కూడా తీయగా ఆస్వాదన చేస్తూ ఉంటారు. ఎందుకంటే తలపులను పెనవేసుకుపోయిన వారి వలపులలో విహరిస్తూ కాలం తెలియని లోకంలో కమ్మని కలలు కంటూ ఉంటారు. ఆ విరహంలోనే బంధం గట్టిపడి అనుబంధంగా, రాగం అనురాగంగా పరిణమిస్తుంది. అలా చూపులకన్నా ఎదురుచూపులు, నేటికన్నా రేపటి రోజులే బాగుంటాయనిపిస్తుంది. మొత్తంగా దూరమేదైనా దాన్ని అనుభవించి ఆస్వాదించడంలోనే అసలైన ఆనందమున్నదని తెలియజేస్తుంది ఈ గీతం. చిల్లరదేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

దానవ రాజకుమారి కళ్యాణికి వాటిల్లిన ఆపదను తప్పించి గురువు శుక్రాచార్యుల వారి మెప్పు పొందుతాడు భస్మాసురుడు. ఆ రాకుమారి సదుపాయాలను చూసే బాధ్యత కూడా తనకే అప్పగించడంతో ఆమెకు అవసరమైన అన్నింటినీ సక్రమంగా సమకూరుస్తుంటాడు. కాని తొలిచూపులోనే మోహించిన రాకుమారి కళ్యాణి మనసు మాత్రం భస్మాసురుడు గ్రహించలేడు. పరోక్షంగా ఈప్సితమైన మాటలాడిన, తన చెలి ద్వారా తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నా అర్థం చేసుకోలేడు. మునిసేవకై కుసుమాలు తీసుకువెళుతున్న సందర్భంలో ప్రకృతి ఎంత అందముగా ఉన్నదని, ఊసులాడుకుంటున్న పక్షుల జంటను, పూవులో మధువుద్రోలుతున్న తుమ్మెదను చూపించి మనోవికారానికి గురవుతుంది. ఆ రమణీయతను చూస్తే ఏమనిపించడం లేదా అని ప్రశ్నిస్తుంది. ప్రణయభావాన్ని ఇలా పాటరూపంలో తెలుపుతుంది. మోహిని భస్మాసుర చిత్రం కోసం పీసుశీల ఆలపించిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఓహో రాణి, ఓహో రాజా అంటూ పాట ప్రారంభంలో అలాగే చివరలో వచ్చే ఘంటసాల పి లీలగార్ల ఆలాపనలు అలా అలా మనల్ని అందమైన అలలపై తేలియాడించి ఆనందలోకాలకు తీసుకువెళతాయి. చెలి వాలుకన్నుల పరువమునై ఉంటానని కథానాయకుడు అంటే తనను ఏలుకునే ఆ మురిపానివి నువ్వేనని కథానాయిక అంటుంది. చిలిపి ఊసులాడుకొని ఒకరికొకరు బాసలు చేసుకుని ఈడు జోడుగా తోడు నీడగా కలకాలం కలిసుందామని ఇలా యుగలగీతం పాడుకుంటున్నారు. దొంగల్లో ధర చిత్రంలోని ఈ పాట రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి, సంగీతం ఎం సుబ్రహ్మణ్యం రాజు.

అంధుడైన ఆ బాలుడు లోకాన్ని, లోకంలోని కాకులను, ఆ కాకుల బాకుల్లాంటి మాటలను విన్నాడు. మనసుతో చూశాడు కూడా. పారే గోదావరి గలగలలకు తన గొంతును జతచేస్తూ లోకం పోకడను గురించి ఇలా గానం చేస్తున్నాడు. ప్రాప్తమున్నదే మనది, లేనిది ఇతరులది. ఈ రసవత్తర నాటకంలో నాది నీది అనే మనది కాని దానికోసం ఎందుకీ తపన అంటున్నాడు. నడమంత్రపు సిరి నాకు నీకు నడమ దూరం పెంచి మనల్ని విడదీసింది. ప్రపంచం సముద్రమైతే నీకు సరిపోయినన్ని నీళ్లు నువ్వు తీసుకో, అది కడివెడైనా గరిటెడైనా అని పాడుకుంటున్నాడు. తెరపై నటులు సాయికుమార్ అభినయించగా స్నేహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

తొలిచూపులోని ఆ ఆకర్షణకు ఆకట్టుకొనబడి క్రమంగా అది ఆరాధనగా పరిణమించి అవధుల్లేని ఆనందోత్సాహాలతో మది నాట్యం చేయసాగింది. హృదయంలోని ఆ అడుగుల అలజడి అక్షరమాలికలుగా మారి పాటరూపంలో బయటికి వచ్చి కాగితంపై పరచుకున్నాయి. ఆ పాట నీ ప్రియురాలి కోసమే కదా అని ఓ పిల్ల తెమ్మెర సాయపడి ఆమె దరికి చేర్చింది. చేరాల్సిన వారికి చేరిందనే ఆనందం లోపల చేరినవారేమనుకుంటారోనన్న బెరుకు బయట. ఇక తన వల్ల కాదని చెప్పాల్సిన విషయం పరోక్షంగా చెప్పేశాడు. ఇంటికి చేరిన ప్రియురాలు మనసును మరుడి దగ్గరే వదిలేసి వచ్చింది. కునికిపాట్లు పడుతూ తనను చేరిన ఆ లేఖకు ఇలా పాట పాడుతోంది. తోబుట్టువులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన యుగలగీతం. రచన అనిశెట్టి సుబ్బారావు. సంగీతం సి మోహన్దాస్.

ఓ ప్రియురాలికి కలలనే అలలపై మనసు మల్లెపూవై సాగిపోతున్నదట. ఆ మనసు వెదజల్లిన పరిమళాలు చేరిన ప్రియుని మది రెక్కలు కట్టుకుని ప్రియురాలిని చేరిందట. నీలాకాశపు తారలు రేరాజును వెంటబెట్టుకుని వలపు కలల సంద్రంలో కమనీయంగా కాంతులీనుతున్నాయట. వాటివలి జతగాగూడి సడిలేని నడిరేయిని తలపించే లోకానికి పయనమవుదామని పాడుకుంటున్న ఈ పాట గులేభకావలి కథ. చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించారు. రచన సి నారాయణరెడ్డి. సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపు ఉదయం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఉదయం 6 గంటలకు అర్చన.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం. పక్షవాతానికి ఫిజియోథెరపీ చికిత్స. డాక్టర్ సిహెచ్ జగదీశ్వర్ ఆచార్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు. స్మార్ట్ ఇన్వెస్టర్, యువత ప్లానింగ్, రేపటి ప్రశాంతతకు నీడే పునాది. యాస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ శ్రీమతి టి శ్రీదేవి గారితో పరిచయం వింటారు. రేపు ఉదయం 11:00 గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. మా ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.